శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తేదీ ఈరోజు గురువారం. వివిధ భారతి నిలయంలో సమయం 5:58:45. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు అమరావతి సచివాలయంలో ప్రారంభం కానుంది. రాష్ట ఆర్థిక వృద్ది, సంక్షేమం, మానవాభివృద్ది, సాంకేతికత, పెట్టుబడులు, శాంతి భద్రతలు, ప్రభుత్వ సేవలు, పథకాల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2.60 లక్షల మందికి వితంతు పింఛన్లు ఇచ్చామని సెర్పుశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో భవిష్యత్తు నగరాల ప్రణాళికలో నీటి భద్రతను అంతర్భాగంగా చూడాలని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. ముంబైలో నిన్న ప్రారంభమైన 2 రోజుల ఐఫాట్ ఇండియా 2026 సదస్సులో సురేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. రాష్టంలో సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ గార్డు విధానాన్ని తీసుకువచ్చామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. రాష్టంలో తొలిసారిగా విజయవాడలో ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్టంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. వీటి జాబితాల ప్రచురణ ప్రక్రియను ఈ నెల 14 నుంచి ప్రారంభించి 19తో పూర్తి చేయాలని రాష్ట పంచాయతీరాజ్ శాఖను ఎస్ఈసీ ఆదేశించారు. బడికోసం మనమందరం కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల మౌలిక వసతులు, విద్యార్థుల సౌకర్యాలు మరియు విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి

0: మంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆర్థిక వృద్ది, సంక్షేమం, పెట్టుబడులు, సాంకేతికత, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో మొదటి రోజైన ఈరోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్డిపి, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు. సామాజిక అసమానతలకు తమ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రాంగణం వద్ద మహిళలకు ఇబ్బంది కలిగించిన ఘటన, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఘటనలపై విచారణ చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రంగా భారత్ అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామాన్ని పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అభివృద్ది పనుల నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఓబీసీల సంక్షేమం, సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఒక బీసీ మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరి వెంట ఉంటూ అందరూ అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కావచ్చు, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు లేదా ముద్రా రుణాలు ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని సంకల్పించిన, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చిన, లేదా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి గ్రామాలకు రహదారులు నిర్మించిన, హైవేల నిర్మాణం చేస్తున్న, లేదా వందే భారత్ లాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదలు కూడా సౌకర్యవంతంగా
0: దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. హౌరా చెన్నై కాలనీ.

0: రాడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే మార్గం అభివృద్ది చేయనున్నారు. ముంబై చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు రేణిగుంట మీదుగా అదనపు లైన్లు నిర్మించనున్నారు. అలాగే తెలంగాణలో ఘట్కేసర్ కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలపై నిఘాకు ప్రతి జిల్లాలో 20 మంది సైబర్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నామని తెలిపారు. సాంకేతికత సమన్వయంతో సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడిస్తూ,
1: విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక ల్యాబ్ లాగా మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ కి కంట్రీలో బాగా ఫోకస్ ఉంది. మేము సైబర్ వార్ రూమ్ ఒక పెడుతున్నాము స్టేట్ లెవెల్లో. అట్లాగే ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెంటర్స్ సైబర్ క్రైమ్ కి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. కొత్త కానిస్టేబుల్స్ ఇప్పుడు వస్తున్నారు. త్వరగా సైబర్ క్రైమ్ మీద ఒక కంట్రోల్ తీసుకొస్తాము.
0: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న 2026 అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది పార్లమెంట్ సభ్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్, భారత రాష్ట సమితి వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశ్చితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని సూచించారు. అయితే ప్రస్తుతం సభలను గందరగోళం చేయడంపైనే విపక్షాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం, ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్, అమృత్ పార్కును సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ అమృత్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: City FM 101.3.
1: Good morning, ma'am.
2: హాయ్ స్టూడెంట్స్,
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: సార్, రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
6: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
7: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
8: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
9: నాకైతే నా స్కూల్ డేసే.
6: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
10: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.
11: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
12: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
11: ఓ పాట కనులు తుడిస్తే
12: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
11: ఓ పాట మనసుకి హత్తుకుంటే
12: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
11: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
10: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
11: 101.3.
13: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
14: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
13: కాసేపు ఉండొచ్చు కదా?
14: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
13: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
14: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
13: మీ తెలివి ముందు నాదేముందండి.
14: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: సందడి సందడి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామిక

0: పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2,100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: రైల్వే కి మోడర్నైజేషన్ కా జో కామ్ పిచ్లే 12 వర్షం మే చల్ రహా హై ఉస్మే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే కంప్లీట్ ఓవర్హాలింగ్ జో రైల్వే కి హో రహీ హై, కంప్లీట్ మోడర్నైజేషన్ హో రహా హై ఉస్కే ప్రాజెక్ట్స్. ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2,000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ, నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నతస్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తారు.

0: సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత, వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్కులతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్కులతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
1: It is this spirit of interdependence that shaped India's approach to Sri Lanka as a true Vishwamitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.
0: ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైమ్ కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైమ్ ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైమ్ మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 MHz పై విత్ మీ JSV తో. వెల్కమ్ వెల్కమ్ టు థండర్ థర్స్డే కాఫీ టైం. మరి ఎప్పట్లాగే ఈ రోజు కాఫీ టైంలో కూడా మీకోసం చాలా చాలా విషయాలు ఎదురు చూస్తున్నాయి బాస్. కానీ అంతకన్నా ముందు ఒక మంచి మాట విందామా? అసలు జీవితంలో అతిపెద్ద పరీక్ష ఏంటో తెలుసా? జీవితంలో అతిపెద్ద పరీక్ష ఏమిటో తెలుసా? పబ్లిక్ ఎగ్జామ్స్. హే కుమాన్, ఇంకా చాలా ఉన్నాయి, అంత ఆలోచించకండి బాస్. జీవితమే ఒక పెద్ద పరీక్ష కదా. అలాంటప్పుడు ఒక పరీక్ష నీ జీవితాన్నే మార్చేస్తుంది అని అన్నప్పుడు అందుకోసం నువ్వు ఎన్ని పరీక్షలైనా తట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఇదేదో అర్థమైనదే ఉంది, కానీ కాస్త ఎక్కడో కన్ఫ్యూజన్గా ఉంది కదా. సో ప్రతి మనిషికి జీవితం ఎప్పుడూ ఒక ప్రశ్నగానే ఉంటుంది. అలాంటిది మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి, ఒక సక్సెస్ని సాధించాలి, అదే మన జీవితంలో అతిపెద్ద నిర్ణయం అయినప్పుడు అదే మనకు ఒక పెద్ద పరీక్షలా కనిపిస్తుంది. కానీ నువ్వు నీ సక్సెస్ అన్న ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే ఈ సక్సెస్ని చేరుకునే దారిలో ఎదురయ్యేటువంటి ప్రతి పరీక్షని నువ్వు తట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి బాస్. భయపడి అక్కడే ఉండిపోతే ఎలా? విలువైనవి కూడా విలువ లేకుండా పోతాయి. సో ఎప్పుడూ కూడా భయపడకు, అలిసిపోకు, ఆగిపోకు. ఎన్ని దాటినా గెలుపు ఒక్కటి నీకోసం ఎదురు చూస్తుందని గుర్తించు. ఆ గెలుపు కోసం నీ పయనాన్ని సాధించు, సాగించు. దట్స్ ది స్పిరిట్. ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా నీ జీవితంలో ఎన్ని ఎదురైనా సరే నీపై నీకు నమ్మకం, నీ లక్ష్యం మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు ఎప్పుడూ గెలుపు నీ వెంట నీడలాగా పయనం చేస్తుంది. అది నీకు కనిపించకపోవచ్చు, కానీ అది కనిపించిన ఆ వెలుగులో నీ యొక్క ప్రయాణం ప్రతి అక్షరం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. సో దట్స్ ద స్పిరిట్ ఆఫ్ విన్నింగ్. సో హ్యావ్ ఎ వండర్ఫుల్ డే విత్ ఎ బ్యూటిఫుల్ సాంగ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ స్టైల్ నుంచి వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. థండర్ థర్స్డే మరి కాఫీ టైంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. మరి ఈ కాంబినేషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకీ విషయం ఏంటి జయస్వి? సివిల్ ఇంజనీర్ భూమిపైన రాళ్లతో దృఢమైన పునాది వేస్తే భాషలోని అక్షరాలు భావానికి పునాది అయ్యి ప్రాణం పోస్తాయి. ఈ రెండిటి కాంబో చాలా విచిత్రంగా ఉంది కదా. కానీ వీటిల్లోని ఆంతర్యం మాత్రం ఒక విశేషమే. ఒక సివిల్ ఇంజనీర్ భావన భవనానికి పునాదిగా, ఇంకొక పక్క భాషలోని మధురమైన వ్యాకరణంతో అల్లుకున్న ఆనందం. ఒకరి సాధనం సిమెంట్ అండ్ కాంక్రీట్ అయితే మరొకరి ఆయుధం శబ్దం అలాగే భావం. మరి ఈ మెజర్మెంట్స్కి మెటాఫర్కి జోడీ ఎలా కుదిరింది? అసలు ఇలాంటి ఒక ప్రత్యేకమైన రెండు విభిన్న వృత్తుల వెనక ఉన్న ఆ వ్యక్తి ఎవరు? విందాం, తెలుసుకుందాం. అంటే దాని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిక్ భారతి ఎఫ్ఎం.

7:29 దాటి 35 సెకండ్లు అయిపోయింది. 9 o'clock లో టైం, మరి మనమున్నాము కాఫీ టైంలో. ఇందాక మనం మాట్లాడుకున్నా కదా, మెజర్మెంట్స్ కి మెటాఫర్ కి మధ్య ఆ బంధం ఎలా ఏర్పడింది. ఒక సివిల్ ఇంజనీర్ రెండు కొండల మధ్య భౌతిక వారధిని నిర్మిస్తే, ఒక హిందీ రచయిత రెండు మనసుల మధ్య సాహితీ వారధిని నిర్మిస్తాడు. ఇది ఇద్దరి వ్యక్తులు కాదు, ఒక వ్యక్తే ఇద్దరి వృత్తులని చేస్తున్నారన్నమాట. అంటే ఒకటేమో ప్రొఫెషన్, ఇంకొకటేమో ప్యాషన్. సో మరి దీని వెనుక ఉన్నటువంటి ఆనందం ఏంటి అంటే, సూరజ్పురా రాజ్ పాలకుడు, ప్రముఖ హిందీ సాహిత్య రచయిత అయినటువంటి మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత రాజా రాధికా రమణ్ ప్రసాద్ సిన్హా, ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి రాజా రాధికా రమణ్ ప్రసాద్ సిన్హా గారు, ఆయన బీహార్ రాష్ట్రంలోని షాహాబాద్ జిల్లాలో రాజరాజేశ్వరి సిన్హా యొక్క పెద్ద కుమారుడిగా 1890 సెప్టెంబర్ 10 జన్మించారు. ఆయన హిందీ సాహిత్యానికి, మరీ ముఖ్యంగా ఫిక్షన్ జర్నర్కి మార్గదర్శకులుగా నిలిచారు. ద గాంధీ క్యాప్ అండ్ అదర్ స్టోరీస్, పురుష్ నారీ మరియు పూర్వ ఔర్ పశ్చిమ్ వంటి అనేక పుస్తకాలని రాజా రాధికా రమణ్ ప్రసాద్ సిన్హా గారు రచించారు. సాహిత్య రంగంలో ఆయన చేసినటువంటి సేవలకి గాను భారతదేశ ప్రభుత్వ

నుండి పద్మభూషణ్ అవార్డుని కూడా అందుకున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు చేస్తూ రెండు వైవిధ్యమైనటువంటి రంగాలకి ఆయన ఎనలేని సేవలు అందించారు. రాజా రాధిక రామ్ ప్రధాన్ గారి ఆయనలాగానే, అంటే ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో, బై ప్రొఫెషన్ ఆయన ఒక సివిల్ ఇంజనీర్. అండ్ దాంతోపాటుగా సాహిత్యం పట్ల ఆయనకి మక్కువ చాలా ఎక్కువ. మరి ఆ సాహిత్యం పట్ల ఉన్నటువంటి ఆ ఇష్టంతోనే అద్భుతమైన రచనలతో సాహితీ లోకానికి అందించిన సేవలకి గాను అత్యున్నత పురస్కారం అందుకోవటమే కాక, ఈయనలాగా ఇన్స్పిరేషన్గా తీసుకుని మెకానికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అయినటువంటి చేతన్ భగత్ గారు కూడా సక్సెస్ఫుల్ స్టోరీ టెల్లర్గా ఇలా ఎంతో మంది ఈ కోవకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఒక కాంబినేషన్, అంటే బై ప్రొఫెషన్ ఇంజనీర్గా ఇటుపక్క ప్యాషన్తో ఒక మంచి రచయితగా, ఈ ట్రెండీ కాంబినేషన్ ఆనాడే ఒక అద్భుతంగా నిలిచింది. ఇప్పుడు ఇది కాస్త విస్తుపోయేటువంటి విషయం అవ్వచ్చేమో, కానీ ఒక సంచలనంగా సాధించి చూపించి చిరస్మరణీయులై చరిత్రలో నిలిచినటువంటి వారు రాజా రాధిక రమణ్ ప్రసాద్ సిన్హా. మరి ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. అండ్ కమింగ్ బ్యాక్, మరి నెక్స్ట్ ఇంకొక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, మీ జయస్వితో.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో. మనమునామో కాఫీ టైమ్ లో మరి డియర్ కామ్రేడ్ మూవీ నుంచి గౌతమ్ భరద్వాజ్ పాడినటువంటి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు. అండ్ కమింగ్ బ్యాక్, ఇంకొక అద్భుతమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఈరోజు ఆయన జయంతి. స్వాతంత్రం పొందటం ఒక ఎత్తైతే, ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకుంటూ దేశాన్ని పునర్నిర్మించడం మరొక ఎత్తు. దానికి కావలసింది కఠినమైనటువంటి క్రమశిక్షణ మరియు స్వార్థం లేని

రమ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఆయన నాయకుడు. ఆధునిక భారతదేశపు వాస్తుశిల్పులలో ఆయన ఒకరు. మహాత్మాగాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్తో పాటు గోవింద్ బల్లబ్ పంత్ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. మరి గోవింద్ వల్లభ్ పంత్ గారి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఆయన జయంతి సందర్భంగా మాట్లాడుకుందాం. గోవింద్ వల్లభ్ పంత్ గారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మాత్రమే కాదు, ఆయన ఉత్తరాఖండ్ రాజకీయ నాయకులలో అగ్రగామి. మరియు ఈ ఘన చరిత్రకి శ్రీకారం చుట్టినటువంటి వారు ఈ గోవింద్ వల్లభ్ పంత్ గారు. మరి ఆయన జీవిత విశేషాలు అసలు రాజకీయం వైపు కాని ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి సంస్కరణల్ని చేపట్టినటువంటి ఆయన గురించి తెలుసుకుందాం క్లుప్తంగా.

గోవింద్ పల్లబ్ పంత్ గారి గురించి, ఆయన జీవిత విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాము. 7:41:04 అయిపోయింది మన క్లాక్ లో టైం. 1887 సెప్టెంబర్ 10 ఆల్మోరా సమీపంలో ఉన్నటువంటి శ్యాహీదేవి కొండవాలుపై ఉన్న ఖూంట్ గ్రామ

లో ఆయన జన్మించారు. గోవింద్ వల్లభ పంత్ గారి తల్లి పేరు గోవిందీబాయి, తండ్రి మనోరథ్ పంత్. గోవింద్ వల్లభ పంత్ గారి తండ్రి ప్రభుత్వ అధికారి, అలాగే ఉద్యోగరీత్యా నిరంతరం ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూనే ఉండేవారు. పాఠశాల విద్య పూర్తి చేసుకున్న అనంతరం అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకున్నారు. ఆ తర్వాత కాశీపూర్లో న్యాయవాదిగా పనిచేశారు గోవింద్ వల్లభ్ పంత్ గారు. వకీలు వృత్తిని ఎంచుకుని 1914 మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాద్యంలో ఆయన విజయాన్ని సాధించారు. మరి రాజకీయాల వైపు ఆయన తొలి అడుగు గురించి కూడా తెలుసుకుందాం. వకీలుగా ఆయన విజయం సాధించిన వెను వెంటనే ఆయన జీవితంలో వచ్చినటువంటి ఒక పెను మార్పు ఒక సంచలనం సృష్టించింది. సో అదేంటో కూడా తెలుసుకోబోయే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కి జరూరత్ నా పడే ఆప్.

0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సరిలేరు, నీకెవరు మూవీ నుంచి ప్రాగ్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైమ్. మీ జయస్వీతు. 7:51 దాటి 30 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము గోవింద్ వల్లభ్ పంత్ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి. మరి 1914 మొట్టమొదటిసారిగా వకీలు వృత్తి పూర్తి చేసుకున్న తరువాత బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాద్యంలో ఆయన విజయాన్ని సాధించారు. అలాగా అక్కడి నుంచి మొదలైంది ఆయన జీవితంలో పెనుమార్పు. 1921 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలవటం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన అడుగుపెట్టారు. 1937-39, అలాగే 1946-50 సంయుక్త రాజ్యాలకి అంటే యునైటెడ్ ప్రావిన్స్ కి ముఖ్యమంత్రిగా, ఆ పైన ఉత్తరప్రదేశ్ ఏర్పడిన తరువాత 1950-54 తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. గోవింద్ వల్లభ్ పంత్ గారు సాధించినటువంటి విజయాలు అండ్ ఆయన తెచ్చినటువంటి సంస్కరణల విషయానికొస్తే, జమీందారీ వ్యవస్థ రద్దు, అలాగే భూ సంస్కరణలు, వేలాది మంది పేద రైతులు కౌలుదారులు తాము సాగు చేసుకోవడానికి ఎంతో వీలుగా భూములపైన ప్రత్యక్ష యాజమాన్య హక్కులన్నీ కూడా పొందేలాగా ఆయన ఏర్పాటు చేశారు. ఈ చట్టం తదనంతరం కాలంలో భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకి కూడా అది ఒక భూ సంస్కరణల నమూనాగా మారింది. రైతు రుణ ఉపశమనం, అలాగే కౌలదారుల యొక్క రక్షణ, సామాజిక చట్టాలు, మహిళా హక్కులు, గ్రామీణాభివృద్ది మరియు మౌలిక వసతులు, విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ పరిశ్రమల సంక్షేమం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంత్ గారు చూపినటువంటి ఆ యొక్క పరిపాలనా నైపుణ్యమే తదనంతరం 1955 భారతదేశ హోంమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించడానికి దారితీసింది. ఇవే కాకుండా సాహిత్యపరంగా కూడా ఆయన ఎంతగానో కృషి చేశారు. మరీ ముఖ్యంగా భాషాపరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆయన ముఖ్య విజయం అన్నమాట. కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల అధికారిక భాషగా హిందీని స్థాపించడానికి ఆయన చేపట్టినటువంటి బాధ్యత నిజంగానే అనితర సాధ్యం అని అనటం అతిశయోక్తి కాదు. ఎంతో కృషి చేశారు. అండ్ దాని తర్వాత కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో పంత్కి 1957 జనవరి 26న భారతరత్న పురస్కారం లభించింది. నిజంగానే గోవింద్ వల్లభ్ పంత్ గారికి ఈ పురస్కారం రావటం చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆయన చేసిన సంస్కరణలకి కానివ్వండి, దేశ సేవకి కానివ్వండి, ప్రజలకి ఆయన అందించినటువంటి సేవలకి కానివ్వండి, వాటన్నిటికీ కూడా పురస్కారం కూడా ఆయన సంస్కారానికి నమస్కారం చేసింది. భాషాపరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో సాధించినటువంటి ముఖ్య విజయమే కాకుండా దేశ సమగ్రతకు, ప్రగతికి, అలాగే మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకోవటమే జాతీయ సేవలో అత్యుత్తమమైనది అంటూ ఆయన జీవితం ఇచ్చినటువంటి అత్యుత్తమ సందేశమే ఇవాళ మనం ఆయన గురించి ఇన్ని విలువైన విషయాలు మాట్లాడుకునేలాగా చేసింది. అలుపెరగని ఆయన కృషికి, ఆయన పంచిన స్ఫూర్తికి మనసా వాచ నమస్సులు తెలియచేస్తూ ఆయన స్ఫూర్తి ఇలానే భావితరాల వాళ్లకి ఎంతో గొప్పగా మోటివేట్ అయ్యి వారు కూడా ఈ యొక్క దేశ ప్రగతి కోసం అడుగులు వేసేలాగా ప్రేరేపిస్తాయి, నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటాయి అని ఆకాంక్షిస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సదస్సులో మొదటి రోజైన ఈ రోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్టీపీ, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ 6 పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం

ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్బంగా దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాన్ని స్థానిక ఆసుపత్రిలో యాంటీ రెట్రోవైరస్ థెరపీ ఏఆర్టీ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే నీటి వనరులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్టంలో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నగరంలో నెల రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ తెలిపారు. నిన్నటి నుంచి ప్రారంభమైన డ్రైవ్లో ప్రధాన రహదారులు, వీధుల్లో చెత్త తొలగింపు, పిచ్చి మొక్కల తొలగింపు, మురుగు కాలువల్లో పూడికతీత, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ఆత్మహత్యల నివారణ కోసం కృషి చేసే అంతర్జాతీయ సంస్థ ఐఏఎన్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: గట్టికొడు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు గుడ్ మార్నింగ్ విజయవాడ. సో మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో చాలా చాలా ఆసక్తికరమైన ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం, కానీ అంతకన్నా ముందు మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయో విందామా? వెల్ మరి మార్కెట్ రేట్స్ విషయానికి వచ్చేస్తే ముందుగా బంగారం ధర. సో 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 15,430 రూపాయలుంది. 22 క్యారెట్ల బంగారం ధర 14,144 రూపాయలు. 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ 11,572 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది బాయ్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్. సో పెట్రోల్ ధర 1 లీటర్ 117.78 పైసలు, డీజిల్ ధర 1 లీటర్ 105.36 పైసలు. సో ఇలా ఉంది ఈనాటి మన పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్. అయితే మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ గుడ్ మార్నింగ్ విజయవాడ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: पापा, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో AC స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?

0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జయస్మితో. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు ఈ రోజు మన విజయవాడలో వెదర్ ఎలా ఉండబోతోంది, వెదర్ సంగతి ఎలా ఉన్నా బాస్, ఎండ మాత్రం అదిరిపోతుంది. మామూలుగా లేదు, సెకండ్ సమ్మర్ లాగా ఉంది బాస్. ఒక రేంజ్ లో మై గాడ్, నిజంగా వాన ఎప్పుడు పడుతుందా అని మనం కూడా ఎదురు చూస్తున్నాం. మనమేంటి, అందరూ ఎదురు చూస్తున్నాం, కానీ తొందరగా వాన పడితే బాగుండు కదా. సో వాట్ ఎవర్, ఈరోజు విజయవాడలో క్లైమేట్ అయితే మినిమం 30 డిగ్రీస్ ఉంటుంది అండ్ మాక్సిమం 35 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. అండ్ దాంతో పాటుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది కాబట్టి మేఘావృతమైన ఆకాశంతో చక్కగా చల్లటి గాలులు వీయొచ్చు, వీయకపోవచ్చు. ఒకవేళ చల్లగాలి వీచినంత మాత్రాన వాన పడుతుంది అనుకుంటే మాత్రం అంతే అంతే బాస్, అంతే. అలా అనుకుంటూ ఉన్నాం కానీ పడిందా? పడలేదు. సో వాన పడినా పడకపోయినా కొంచెం పార్షియల్గా క్లౌడీగా ఉంటుంది అండ్ దాంతోపాటు ఉక్కపూత కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ దాంతోపాటుగా హైడ్రేటెడ్గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మంచినీళ్ళు ఎక్కువగా త్రాగుతూ ఉండండి అండ్ దాంతోపాటు ఎక్కువగా చలవ చేసే పదార్థాలని కూడా తీసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అండ్ ఎస్, ఇప్పుడైతే ఇంకొక మంచి పాట మీకోసం వచ్చేస్తుంది. ఈ పాట తర్వాత అసలు టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. సో అంజల్ దాన్ వింటూ ఆనందిస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో.

భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తున్నారు గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. ఈ ప్రపంచంలో ప్రత్యామ్నాయం లేనిది ఒక్క నీ జీవితానికి మాత్రమే. ఈ ప్రపంచంలో ప్రత్యామ్నాయం లేనిది ఒక్క నీ జీవితానికి మాత్రమే. నువ్వు అనుకునేటువంటి సమస్యల కంటే ఈ లోకానికి నీ అవసరం చాలా పెద్దది. యువర్ లైఫ్ ఇస్ ప్రెషియస్ బాస్. రాత్రివేళ నక్షత్రాలు ప్రకాశించాలి అంటే చీకటి అవసరం. అప్పుడే ఆ నక్షత్రాల ప్రకాశపు విలువ తెలుస్తుంది. నీ జీవితంలో ఎదురయ్యే పరీక్షలు నిన్ను అంతం చేయటానికి కానే కావు, నీలో ఉన్నటువంటి అసలైన శక్తిని నీకు పరిచయం చేయటానికే. మరి నీ జీవితంలో నిసి వెనక దాగున్న శశికాంతుల రహస్యాలేంటో ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో తెలుసుకుందాం. సరే కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరినీ. మనిషి జీవితాన్ని శాసించేది పరిస్థితులా లేక ప్రపంచమా? మనిషి జీవితాన్ని శాసించేది పరిస్థితులా లేదా ప్రపంచమా? అఫ్కోర్స్ పరిస్థితులు. ఒక్కొక్కసారి ప్రపంచంతో పాటు కూడా మనం నడవాల్సి వస్తుంది. కానీ ప్రతి మనిషి జీవితము ఒక ప్రశ్నే. దానికి సమాధానాలు వెతుక్కోవటంలోనే మనిషి అలసిపోతాడు. కానీ ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, మనిషి జీవితాన్ని శాసించేది పరిస్థితులా లేక ప్రపంచమా అని. ఇవి రెండు కాదు బాస్. మనిషి జీవితాన్ని శాసించేది మనసు, అక్షరాల మనసే. ఈ మనసుకి ఎదురయ్యేటువంటి పరిస్థితులకి, కష్టాలు ఇవన్నీ కూడా ఓర్వలేక మానసికంగా మనమంతా ఎంతగానో విసిగిపోతాం, కలత చెందుతాం, చివరికి విరక్తి భావన కూడా కలుగుతుంది. కొన్ని సమయాల్లో మనిషి మనసుని బలహీనపరిచేటువంటి పరిస్థితులే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తొందరపాటు

నిర్ణయాలతో జీవితాన్ని త్యాగం చేసేటువంటి స్థాయికి చేరేలాగా ప్రేరేపిస్తాయి మనిషి చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులు. మరి అలాంటి స్థితిగతులకి మనిషి లొంగిపోకుండా తనని తానే హతమార్చుకునేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దాన్నే సూసైడ్ అని అంటాం. మరి ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, దానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు మాట్లాడుకుందాం. సూసైడ్ చేసుకోవాలి అని అనిపించేంత ధైర్యం ఎంతగా ఉంటుందో మనలో, ఆ ధైర్యంలో ఒక 1% మనం బ్రతకాలి అనే నమ్మకం ఉంటే మన తలరాతని మనమే మార్చుకోవచ్చు. ఇది కేవలం మాటలు కాదు, జీవిత సత్యాలు. ఇలాంటివి విని విని విని విని చాలా రోజులైపోయింది, ఇంకా చాలా బొప్పి కట్టిపోయింది. ఇలాంటి విషయాలు ఇంకా ఎంత చెప్పినా ఆ మనసుకి అర్థం కాదు అన్న విషయాలు కూడా గాయపడిన మనసుకి మాత్రమే తెలుస్తాయి. మరి ఇలాంటి జీవిత సత్యాల వెనక దాగున్నటువంటి అసలైన బలమేంటో తెలుసా? లివ్ యువర్ లైఫ్ అండ్ లవ్ యువర్ లైఫ్. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా. Until then, stay tuned and enjoy listening to Good Morning Vijayawada. Me, Jayasvithu.

ఊర్వశివో రాక్షసివో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జయస్వితో మరి మనం మాట్లాడుకుంటున్నాము వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా. మనిషి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనసుని వేధించేస్తాయి, ఎటు వెళ్లాలో తెలియక టికమక పెట్టేస్తాయి. అలాంటి ఒక కఠినమైనటువంటి సందర్భంలో ఎటు వెళ్లాలో తెలియక చీకటి అలవుకుని ప్రశ్నలకి సమాధానం వెతుక్కుంటూ వెతుక్కుంటూ చిక్కుముడులు వేసుకుంటూ వేసుకుంటూ ఆలోచనలతోనే మనిషి అలసిపోతాడు. అలాంటి అలసిన మనసుకి ఒకే ఒక పరిష్కారంగా కనిపించేటువంటి ఒక బలహీనమైనటువంటి నిర్ణయమే ఈ యొక్క సూసైడ్ అన్నమాట. సూసైడ్ చేసుకోవాలి అని అనిపించేంత ఆలోచనలో 1% మనం బ్రతకాలి అని నమ్మటమే మన తలరాతని మార్చేస్తుంది అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఇది కేవలం ఏదో మోటివేషన్ కోసమో లేకపోతే మన మనసును మార్చేటువంటి మాటలు మాత్రమే కాదు, జీవిత సత్యాలు. బికాజ్ ఇట్స్ లైఫ్. జీవితం కన్నా విలువైంది ఏదీ లేదు. ఎన్ని కోట్లిచ్చినా కూడా పోయిన ప్రాణాన్ని మనం కొనగలవా? తిరిగి తీసుకురాగలవా? ఇవి జరగని పనులు బాస్. అందుకని లివ్ ద లైఫ్ అండ్ లవ్ యువర్ లైఫ్ అని ఊరికే చెప్పలేదు పెద్దలు. మరి ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ సంబంధించి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10 ఈ రోజుని జరుపుకుంటారు. ఆత్మహత్యలను నివారిస్తూ ప్రజలలో చైతన్యాన్ని కలిగించేందుకే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. IASP ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ సంస్థ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఇరువురి సంస్థల యొక్క సహకారంతో 2003 ఈ దినోత్సవాన్ని అధికారికంగా స్థాపించారు. అండ్ 2003 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ మొదటి కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1999 సూసైడ్ నివారణకు చూపినటువంటి చొరవని గురించి, దాని అమలు కొరకు చేసినటువంటి ప్రణాళికకు సంబంధించి ప్రస్తావించబడింది. అండ్ ఆ తర్వాత మనిషి మానసిక ప్రవర్తన, దాని వెనక ఉన్నటువంటి కారణాలు మరియు ఆ యొక్క బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకుని స్టేజెస్ ఆఫ్ సీరియస్నెస్ ని డిసైడ్ చేస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య మనిషి ఎలా ఉంటున్నాడు, సోషల్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ వీటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు మానసిక వైద్యుల పరిశోధన వీటి ప్రకారం హ్యూమన్ బిహేవియర్ బిహైండ్ సూసైడ్, అసలు మనం సూసైడ్ చేసుకోవాలి లేకపోతే ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ మనిషి ఏ విధంగా ప్రేరేపిస్తుంది, అది ఏ విధంగా దారితీస్తుంది అనేటువంటి ఆలోచనల్ని ఒక పరిశోధన చేసి మానసిక వైద్యులు అందించినటువంటి కొన్ని కామన్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇంకొక పాట వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

డియర్ కామ్రేడ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కదా. సో వెల్, మరి గుడ్ మార్నింగ్, విజయవాడలో మనం మాట్లాడుకుంటున్నాము వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు మానసిక వైద్యుల యొక్క పరిశోధన ప్రకారం హ్యూమన్ బిహేవియర్ బిహైండ్ సూసైడ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్లకున్నటువంటి థాట్ ప్రాసెస్ ప్రకారం అంచనా వేస్తే ట్రిగర్ అండ్ ఎమోషనల్ పెయిన్ అన్నమాట, తీవ్రమైనటువంటి మానసిక వేదన, దాంతోపాటు నిరాశ. వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే, నా సమస్యకిక పరిష్కారం లేదు, నా జీవితం ఇంకా వ్యర్థమే అనేటువంటి భావన వాళ్ల మనసులో మొదలవుతుంది. ఆ భరించలేనటువంటి మానసిక నొప్పినే సైకాలజీలో సైక్ ఏక్ అని అంటారు. మనిషికి ఏ పరిస్థితి అయినా అవ్వచ్చు, ఆర్థికంగా లేకపోతే జీవిత పరంగా, సెటిల్మెంట్ పరంగా, ఇంకా పర్సనల్ ఇష్యూస్, రిలేషన్షిప్స్, వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, ఇలా ఏది ఉన్నా మనిషి వన్ సైడ్ ఆలోచించడమే ప్రారంభిస్తాడు. ఎదుటి వ్యక్తికి ఎప్పుడు మాట్లాడేటప్పుడు నీకేం తెలుసు నా బాధ గురించి, నువ్వు పడితే నీకు తెలుస్తుంది అని

థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే మొదలవుతుందో, కొన్నిసార్లు వాళ్ళు చెప్పి చెప్పి అలసిపోయి అసలు మాట్లాడడం మానేస్తారు. అలాంటి స్టేజ్కి వచ్చినప్పుడే నా సమస్యకి పరిష్కారం లేదు, ఇక నా జీవితం వ్యర్థం అనేటువంటి థాట్ ప్రాసెస్కి వాళ్ళు లోనవుతారు. అండ్ దీని తర్వాత ద సెకండ్ స్టెప్ సూసైడల్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. సో ఈ సూసైడల్ ఐడియేషన్ వెనక జీవితంపై విరక్తి పెంచుకుంటాం. ఎంత చేసినా ఇంతే, మనకెలాంటి విలువ ఉండదు, మనకింక మంచి రోజులు రావులే, ఛా వేస్ట్ అనేటువంటి థాట్ ప్రాసెస్. నేను లేకపోతే అందరూ హ్యాపీగా ఉంటారు, నా హ్యాపీనెస్తో ఎవ్వరికీ సంబంధం లేదు అని మాట్లాడటం లేదా ఇలా వాళ్లలో వాళ్లే భావించుకోవటం మొదలు పెడతారు. అండ్ ద నెక్స్ట్ స్టెప్ అంతర్గత సంఘర్షణ, ఒంటరితనం. అండ్ వాళ్లతో వాళ్ళు ఎక్కువ మదన పడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏది మాట్లాడినా చాలా కోపంగా, చిరాకుగా, ఏదో ఇంకా అయిపోయింది మన లైఫ్ అంతా అనే ఒక థాట్ ప్రాసెస్లో ఆ స్టేట్మెంట్ మనకి ఇచ్చినప్పుడు వినేవాడికి అబ్బా చెప్పావులే అని అనిపిస్తుంది. కానీ ఆ విరక్తి భావనే వాళ్లలో అంతర్గత సంఘర్షణకి లోనయ్యేలాగా చేస్తుంది. వాళ్ళు ఎంతమందిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బాడీ మాత్రమే ప్రెజెంట్ కానీ మైండ్ మాత్రం అబ్సెంట్. అది ఎప్పుడూ సంఘర్షిస్తూనే ఉంటుంది. సమాజం నుంచి, స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుండి పూర్తిగా దూరం అవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారు. దీన్నే సోషల్ విత్డ్రాల్ అని కూడా అంటారు. ఒంటరిగా గడుపుతూ వారిలో వారే వాళ్ళ సమస్యలని ఇతరులతో పంచుకోవడానికి మొహమాట పట్టం గాని, భయపడటం గాని, లేకపోతే అసలు పూర్తిగా వాళ్ళ సమస్యలని ఇతరులకి చెప్పటం మానేస్తారు. ఈ యొక్క చెప్పటం మానేయటం ద్వారా విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఎక్కువైపోతాయి. కోపంగా ఉండటం, చిన్న మాట అన్నా చాలా పెద్ద గొడవకి దారితీయటం, ఏది మాట్లాడినా చాలా భయంకరమైనటువంటి పదజాలాలతో వాళ్ళని వాళ్లే నిందించుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ వాళ్ళు పెట్టేటువంటి మెసేజెస్ కానివ్వండి, చెప్పేటువంటి మాటల్లో మళ్ళీ కనిపిస్తానో లేదో చూద్దాంలే, మళ్ళా కనిపిస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఇంతవరకు నా వల్ల నువ్వేమైనా బాధపడుంటే దయచేసి నన్ను క్షమించు. ఇలాంటి పదజాలాలు పరోక్షంగా వీడుకోలు సందేశాలుగా ఎక్కువ వాళ్ళ స్నేహితులకు గాని, లేకపోతే కుటుంబ సభ్యులకు గాని చిన్న చిన్న విషయాలకి క్షమాపణ అడగటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఒక హ్యూమన్ బిహేవియర్ వెనక, అంటే సూసైడ్ చేసుకోవాలి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ లో బాధపడుతున్న, మానసికంగా బాధపడుతున్న వ్యక్తుల వెనక ఉన్న బిహేవియరల్ ఆస్పెక్ట్స్. అసలు నాకు అర్థం కాదు బాస్, ఇంత ప్రణాళికాబద్ధంగా ఇంత ప్రిపేర్ చేసుకుని మనసులోనే ఉన్నటువంటి ఆ బలహీన భావానికి నీలోని శక్తిని పరిచయం చేయలేవా? ఆలోచించు మిత్రమా, నీ బలహీనతకు నీ ప్రాణం తీసే అంత బలం ఉంటే నీ మనసులోని సంకల్ప బలానికి ఇంకెంత బలం ఉండాలి? నిన్ను బాధ పెట్టేవాళ్ళు లేదా ఆ బాధ పెట్టే పరిస్థితులు కొన్ని రోజులు మాత్రమే అవ్వచ్చు, కానీ నిన్ను నువ్వు బాధ పెట్టుకున్నటువంటి ఆ సమయం నీ జీవితాన్నే దహించేస్తుంది. ఎవరైనా నిన్ను బాధ పెడితే ఒక రెండు రోజులు, మూడు రోజులు, లేకపోతే ఒక పక్షం రోజులు మాత్రమే నిన్ను వాళ్ళు బాధ పెట్టుండొచ్చు, కానీ ఆ బాధని తలుచుకుని అసలు నువ్వు ఎన్నేళ్లు నీ జీవితాన్ని బాధ పెట్టుకున్నావో ఒక్కసారి ఆలోచించు బాస్. ఈ ఆలోచన అనేది సామాన్యమైన విషయం కాదు. మరి దీనికి సంబంధించి మానసిక వైద్యులు ఎమోషనల్ అండ్ న్యాచురల్ హీలింగ్ టెక్నిక్స్ ని కూడా కనుగొన్నారు. మరి ఆ ఎమోషనల్ అండ్ న్యాచురల్ హీలింగ్ టెక్నిక్స్ గురించి కూడా మాట్లాడుకోబోయే ముందు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ విలన్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

సో మణిరత్నం విలన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ కార్తీక్ పాడింది వింటూ ఆనందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ పాటని రచించింది వేటూరి సుందర్రామ్మూర్తి గారు. నిజంగా ఈ పాటలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాట, నల్లమల్ల అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా, ఆ చిన్న అగ్గిపుల్ల చాలు భగ్గుమంటే అడవి కూడా దగ్ధమైపోతుంది. ఇక్కడ జీవితాన్ని దానికి అన్వయించుకుంటే మన జీవితం అంత విలువైనది, అంత అద్భుతమైనది. కానీ మన ఆలోచన ఒక చిన్న అగ్గిపుల్లలాగా అంటుకుంటే మన బంగారు భవిత కూడా అలానే దగ్ధమైపోతుంది అని అనటం అతిశయోక్తి కానే కాదు. నిజంగా ఇంత ప్రణా

0: ప్రణాళికాబద్ధంగా మానసికంగా మనిషిని తాను హతమార్చుకోవడానికి సిద్ధపడినప్పుడు ఇందులోనే ఒక 1% అరే ఇంత చిన్న విషయానిక, లేకపోతే ఈ తాత్కాలికమైనటువంటి బాధక నేనింత బాధపడుతున్నాను, నన్ను నేను మార్చుకోవడానికి ఒక్క అవకాశం దొరకదా, ఒక్క ఛాన్స్. కాని జేస్వి ఇలాంటివన్నీ ఆర్థికంగానూ బాధపడుతున్నటువంటి వాళ్లకు ఎక్కకపోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ బాధ తాత్కాలికమే, కాని మీ ధైర్యం శాశ్వతంగా మీ జీవితాన్నే మార్చగలిగేటువంటి ఒక ఆయుధంగా మారుతుంది. ఆ ఆయుధం కూడా మీ మనసులోనే ఉంది, మీ మనసే ఒక ఆయుధము అనేటువంటి ఆలోచన నుంచి మాత్రం మిమ్మల్ని మీరు ఎప్పుడూ వేరు చేసుకోవద్దు, అసలు మర్చిపోవద్దు. సో వెల్, మరి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ఎమోషనల్ ట్రీట్మెంట్ ఇంకా నేచురల్ ఎమోషనల్ హీలింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మానసిక వైద్యులు ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి మానసిక ప్రవర్తన కలిగినటువంటి పేషెంట్స్ ని ఏ విధంగా డీల్ చేస్తారు? దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ థాట్ ప్రాసెస్ లో కూడా అందరికీ ఉపయోగపడేటువంటి కామన్ పాయింట్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్. ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఇది ఏంటి? జనరల్ గా ఈ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఎదుటి వ్యక్తి చెప్పేది, అంటే మానసికంగా బాధపడుతున్నటువంటి వ్యక్తి చెప్పేటువంటి విషయాన్ని ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వకుండా శాంతం ఫస్ట్ వినగలగటం, ప్రశాంతంగా వాళ్ళని ఇంటరప్ట్ చేయకుండా అసలు వాళ్ళు ఏమి చెప్పదలుచుకున్నారో A to Z, టాప్ టు బాటమ్ మొత్తం చెప్పేయాలి. వాళ్ళు చెప్పేసిన తరువాత నాన్ జడ్జిమెంటల్గా అసలు థాట్ ప్రాసెస్తో మాట్లాడడం అనేది ఫస్ట్ ఎమోషనల్ ఎయిడ్ అన్నమాట. ఇది వాళ్ళకి ఎంతగానో ముఖ్యం. ఎక్కువగా ఇది మానసిక వైద్యులు కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకెళ్లటం ఇంకా ముఖ్యం. ఎందుకంటే మాటే మనిషికి అసలైన మందుగా పనిచేస్తుంది. మనిషికి ఎంత బాధపడిన మనసైనా సరే ఒక మంచి మాట చెప్తే తేనె పూసినట్టుగా ఆ యొక్క మాట ఎంతో దూరం తీసుకెళ్తుంది. అది అసలు ఏమీ జరగదు, ఇక అయిపోయింది నా జీవితం అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఊరట కలిగించేటువంటి తేనెలాంటి ఊట చక్కనైన మాట. మరి అలాంటి మాట కలిగి తెలిసుండి తెలివుండి ఎదుటి వ్యక్తి స్థితిగతులని అంచనా వేసి వాళ్ల యొక్క మనసు లోతులలో దాగున్నటువంటి భావాలని గ్రహించి మాట్లాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కౌన్సిలర్స్కి మానసిక వైద్యులకి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ వీళ్ల దగ్గరికి వెళ్లలేకపోయినా నీ అనుకున్నటువంటి వ్యక్తితో మీ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చివరికి నీ యొక్క భాగస్వామి కావచ్చు, ఎవ్వరైనా సరే వాళ్లతో ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో. నీ మనసులోని బాధని దాచకుండా నిర్మోహమాటంగా, అది తప్పైనా సరే, ఎలాంటి తప్పైనా సరే నిర్భయంగా చెప్పే ధైర్యం నీకుండాలి. అప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది. సో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత.
1: ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు. అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
2: మీ బ్యాంక్ ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఎనిమిది గంటల 51 నిమిషాలు అయిపోయింది, మనము నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో మాట్లాడుకుంటున్నాం కదా నేచురల్ ట్రీట్మెంట్ అండ్ హీలింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే, ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అండ్ దాని తర్వాత నా ఆలోచన నన్ను నియంత్రించలేదు, నా జీవితాన్ని నేనే నడిపిస్తాను అని మనల్ని మనం సంపూర్ణంగా నమ్మాలి. ఎందుకంటే

అంటే ఆలోచన విధానంలో మార్పు వస్తే మన జీవితంలో మార్పు వస్తుంది. యు ఆర్ నాట్ యువర్ థాట్స్. నీకొచ్చేటువంటి ప్రతి ఆలోచన నువ్వు కాదు. నిన్ను నడిపించేది నీ మంచి, నీ సంకల్పం, నీ ధైర్యం. అండ్ కమింగ్ బ్యాక్, థాట్ జర్నలింగ్ అన్నమాట. చాలా మందికి ఎక్స్ప్రెస్ చేసే విధానం తక్కువ ఉంటుంది. సో మాట్లాడలేకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు. అలాంటి చెప్పలేకపోయినటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మనసులోని భారాన్ని, భయాలని ఒక జర్నలింగ్, లేకపోతే ఒక పుస్తకంలోనూ, ఒక పర్సనల్ డైరీలోనూ రాసుకోవడం మంచిది. రాసిన తరువాత కొన్ని చెప్పకూడని భయంకరమైన భయాలను కానివ్వండి, కోపాన్ని కానివ్వండి, ఒక కాగితం మీద ఆ భారాన్ని దించేసినప్పుడు మీరు రాసిన కాగితాన్ని చించేయండి. ఎప్పుడైతే దాన్ని చించేస్తారో డెఫినెట్గా మీకు 55% ఆఫ్ యువర్ పెయిన్ విల్ బి రిలీఫ్డ్. ఎక్కడైతే నీ బాధ ఉంటుందో సగానికి సగం నీ భారం అంతా కూడా తగ్గిపోతుంది. ఇది ఏదో సినిమాలో చూసినట్టుంది, కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీలో మనకి నచ్చని వాళ్ళ ఫోటోను కొట్టేశాం. కానీ ఫోటోలు కొట్టక్కర్లేదు బాస్, నేచురల్గా మన బాధని పేపర్ మీద రాసుకుని దాన్ని మన మనసుకు ఊరట కలిగించే విధంగా ఉంటే చాలు. మీకు అత్యంత ఆప్తులైనటువంటి వ్యక్తులతో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడడం చాలా ముఖ్యం. మాట్లాడకపోవటం వల్లే చాలా సమస్యలు ఎదురవుతాయి. అండ్ వాటితో పాటుగా కొన్ని థెరపీస్ అండ్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ముఖ్యం. కొన్ని కేసెస్లో ఎలా ఉంటుంది అంటే, మనిషి అలా డిప్రెషన్కి లోనైపోయి మానసికంగా తనని తానే మర్చిపోయి కనీసం ఏడ్చి ఏడ్చి ఏడ్చి కంట్లో నీళ్లు కూడా ఇంకా రావు, అలాంటి ఒక స్థితిగతికి చేరుకున్నటువంటి వాళ్ళకి చలనం రావాలి, చైతన్యం రావాలి అంటే ప్రకృతి లేకపోతే సంగీతం, ఈ రెండింటినీ గనక వాళ్ల వైద్యంలో ఇంక్లూడ్ చేస్తే, మ్యూజిక్ అండ్ సౌండ్ థెరపీ విత్ ద హెల్ప్ ఆఫ్ నేచర్, ఇవి సహజంగా ఆ మనిషి మనసుని చాలా మటుకు శాంతపరుస్తాయి. ఎంతో స్వాంతన అందించేటువంటి శక్తి ప్రకృతికి, సంగీతానికి మాత్రమే ఉంది. అండ్ వీటితో పాటు ఒక మంచి పుస్తక పఠనం, ఇది మనలో ఉన్నటువంటి భయాలని దూరం చేసే ఒక ధైర్యమైన ఆయుధం. మనలాంటి సమస్యలున్నటువంటి మనిషి ఎలా జీవితంలో జీవించాలో, ఆ జీవితం ఎలా ముందుకి సాగాలో ఒక సైకాలజిస్ట్గా ఆలోచించి మనకి పరిష్కారాన్ని అందించేటువంటి ప్రతి ఒక్క పుస్తకం కూడా ఒక డాక్టర్తో సమానం. అండ్ దాంతోపాటు ఇంకా మీకు కోపం తగ్గలేదా బాస్, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా, మీ కోపంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, ఎదుటివాణ్ణి ఎలా అయినా సరే దెబ్బతీయాలి అనుకునే శక్తి ఉంటుంది, ఆ కోపాన్ని కన్వర్ట్ యువర్ పెయిన్ ఇంటూ యువర్ ఎనర్జీ. ఎస్, కన్వర్ట్ యువర్ పెయిన్ ఇంటూ యువర్ ఎనర్జీ. ఆ కోపాన్నంతా కూడా తీసుకుని ఒక ఎనర్జీ రూపంలో తయారు చేయండి. ఎనర్జీ అంటే ఎలాగా, బలంగానా? బలంగానే శారీరకంగా, మానసికంగా. ఎక్సర్సైజ్ చేస్తే, యోగా చేస్తే ఆ యొక్క పెయిన్ అంతా కూడా ఈ యొక్క ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆ యొక్క ఎనర్జీనే మిమ్మల్ని భవితలో ఒక 100 అడుగులు ముందుకి తీసుకెళ్తుంది. ఈ పాయింట్లో కొంచెం కన్విన్స్ అవడం కష్టమే, ఎందుకంటే మనుషులం కదా, అందులో తెలుగు వాళ్ళం కాస్త కారాలు, మమకారాలు ఎక్కువే. మాటకి మాట సమాధానం చెప్పేటువంటి తరుణంలో ఉన్నాం. అలాంటిది ప్రశాంతంగా ఉండు, యోగా చేయి, ధ్యానం చేయి అంటే మనసుకు ఎక్కకపోవచ్చు. కానీ కోపం వచ్చినప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం కన్నా, కోపం వచ్చినప్పుడు వెంటనే చెప్పే సమాధానం కన్నా, 5 నిమిషాలు నిన్ను నువ్వు నియంత్రించుకుంటే ఆ తరువాత జీవితం వేరే లెవెల్లో ఉంటుంది బాస్. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఎమోషన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు థెరపీగా మంచి టేస్టీ ఫుడ్ అన్నమాట. ఈ యొక్క ఫుడ్ కూడా మనిషి మనసుని మారుస్తుంది, ఎందుకంటే ఆ యొక్క రుచి రక్తనాళులలో ఒక కొత్త ఉత్తేజాన్ని, శక్తిని తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా సైకలాజికల్గా సైకాలజిస్ట్ చెప్పినటువంటి కామన్ పాయింట్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా మానసిక వైద్యులు కలిపి ఇచ్చిన ఒక నేచురల్ రెమెడీ ట్రీట్మెంట్స్ అన్నమాట. అండ్ కమింగ్ బ్యాక్, అసలు ఈ సంవత్సరానికి ఇతివృత్తం ఏంటి అంటే, చేంజింగ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్ అండ్ స్టార్ట్ ద కాన్వర్సేషన్. చేంజింగ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్ అండ్ స్టార్ట్ ద కాన్వర్సేషన్.
చిన్న చిన్న విషయాలకి పరీక్ష ఫెయిల్ అయ్యాం.

0: లేకపోతే ఇంకేదన్నా రిలేషన్షిప్ లో బాధ ఉందనో, ఆరల్స్ అమ్మా నాన్నలకి చెప్పలేక మీ విలువైన జీవితాన్ని మాత్రం ఇలా అన్యాయం చేసుకోవద్దు. అండ్ బలహీనమైన నిర్ణయాలు అసలే తీసుకోవద్దు. జీవితంలో నీకు గొప్ప ఆనందాన్ని అందించేటువంటి వాళ్ళెవరో తెలుసా? నిన్ను నవమాసాలు మోసి కన్న పెంచిన తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రుల కంటే విలువైనటువంటి జీవితం ఇంకోటి ఉండదు. సో వాళ్ళు ఇచ్చిన జీవితం కాబట్టి మన ఇష్టంగా బతికే ముందు ఒక్కసారి వాళ్ల గురించి ఆలోచించండి. అండ్ దాంతోపాటుగా సంస్కారానికి అండ్ కట్టుబాట్లకి లోపడి జీవించాలి అని నిన్ను నువ్వు రెస్ట్రిక్ట్ చేసుకోవద్దు. నీకున్నటువంటి బుద్ధి జ్ఞానాన్ని వెచ్చించి నీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందో ఆలోచించి సంస్కారబద్ధంగా ఎంతో గౌరవబద్ధంగా జీవించండి. అదే అసలైన ఆనందం. అండ్ బియాండ్ ఆల్ దిస్ థింగ్స్, చిన్నపిల్లలైనా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, ఎవరైనా సరే, మీతో మీరు టైం స్పెండ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేయండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. అందుకే ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేటువంటి రోజు రావాలి. అసలు ఈ సూసైడ్ అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకోనటువంటి రోజు రావాలి అని మనం కోరుకుందాం. సో అది ఈ యొక్క రోజు సూసైడ్ కి సంబంధించిన, సూసైడ్ ప్రివెన్షన్ డేకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు. సో వెల్ మరి 9:58 అయిపోయింది టైం ఆల్రెడీ. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్, చిన్న పాట మీకోసం ప్లే చేసే అవకాశం ఉంది. అనేటువంటి పాట మీకోసం ప్లే చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెద్దపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. భారత్ ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రం అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం, ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్, అమృత్ పార్క్ను సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోషకాహార లోపాన్ని నిర్మూలించేలా అధికారులు పనిచేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సూచించారు. జాతీయ పోషణ మాసం సందర్భంగా రాష్టంలోని భీమవరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె నిన్న మాట్లాడారు. రాష్టంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. వీటి జాబితాల ప్రచురణ ప్రక్రియను ఈ నెల 14న ప్రారంభించి 19తో పూర్తి చేయాలని రాష్ట పంచాయతీరాజ్ శాఖను ఎస్ఈసీ ఆదేశించింది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఎల్ఈఎస్టీ 2027 ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరానికి నిర్వహించే ఎల్ఈఎస్టీ పరీక్షను 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేస్వితో. గతాన్ని బాగా అవగతం చేసుకుని నూతనత్వాన్ని స్వాగతించడంలోనే అసలైన ఆనందం ఉంది అని అనటం అతిశయోక్తి కాదు బాస్. మరి 9:06 అయిపోయింది, 9:00 లో టైం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. ఈ రోజు జోరుగా హుషారుగా టాపిక్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ ప్రకృతి ఒడిలో ఊయల ఊగితే మనసు ఎంత ఆనంద డోలికలలో తేలియాడిపోతుందో అలాంటి భావనని స్వయంగా నా మాటలతో పాటలతో ఈరోజు మరలా మీరందరూ కూడా అనుభూతి చెందబోతున్నారు. ఇంతకీ ప్రకృతి అంటున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు జేస్వి? అరకు? అరకు కాదు కాదు, పోనీ, ఓకే, కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్, ఆఫ్ కోర్స్. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా జేస్వి? ఇలాంటి చోటే కానీ మరి కాశ్మీరు అంత దూరం వెళ్ళటం లేదండి.

మారేడు మిల్లి, కడియము, నల్లమల్ల ఫారెస్ట్, అలా అన్నీ కూడా ఈ యొక్క అద్భుతమైన పచ్చదనాన్ని కాపాడుతూ ప్రకృతి అందాన్ని పెంపొందిస్తూ సాగేటువంటి ఒక స్వచ్ఛమైన అచ్చమైన ఆనందం గురించి మనం తెలుసుకుందాం. తొలి సంధ్య వేళలా కలకలా నవ్వుచు, పుడమి తల్లికి పూల పూజ చేయు, పచ్చని చెట్లను పారే ఏరును కన్నులారా కాంచి పరవశించబోయి ఓ ప్రకృతి ప్రేమికుడా అని అన్నారు రాయప్రోలు సుబ్బారావు గారు. మరి ఈ మాటలకి సిరివెన్నెల గారి యొక్క కలం జోడైతే ఎలా ఉంటుంది? నాకైతే ఈ పాట గుర్తొస్తుంది బాస్.

పాట బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఇంకొక పాట కూడా పాడుకుందామా? అదేనండి, వాగులు పారే పల్లెటూరు, చెరువులు నిండేను మా ఊరు, పచ్చని పైరుల వయ్యారాలు, పక్షుల గలగల సంగీతాలు అన్న ఈ యొక్క ప్రకృతి శోభకు వేటూరి గారి యొక్క మాట ఇదేనేమో

అరేరేరేరే, జల్లంత కవ్వింతగా ఈ పాటల ఊయలలో ఏంటి జయస్వి ఇంత ఊరుస్తున్నావు? అఫ్ కోర్స్, మరి ప్రకృతి అంటే సామాన్యమైన విషయమా బాస్? నాలోని భావన భావుకత అలా పొంగిపోయిందన్నమాట. సో ఇంకా ఒక మంచి పాట అయితే వేసేస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం ఈనాటి స్పెషల్ టాపిక్ గురించి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. మరి మీ అందరి కోసం కొండ పొలం మూవీ నుంచి ఈ అద్భుతమైన పాట.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ at 7:15.
5: తొమ్మిది గంటల 13 నిమిషాలు అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి ప్రకృతి గురించి ఇంత మాట్లాడుకున్నాక అసలు మెయిన్ పిక్చర్ లోకి ఎంటర్ అవ్వకపోతే ఎలా బాస్? మనిషికి ప్రకృతికి తల్లికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధం ఉంది. మనకి దైనందిన జీవితంలో ప్రకృతి అంటే నేచర్ ఓకే, పార్క్స్ ఉద్యానవనాలు ఇవన్నీ ఓకే. మన ఇంటి పరంగా చూసుకుంటే గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, హోమ్ గార్డెనింగ్ ఇంతవరకే మనం పరిమితం. ఇది మన ఇంటికే అందాన్ని కాదు, మనకి ప్రకృతికి మధ్య ఉన్నటువంటి అందమైన బంధాన్ని కూడా అందిస్తుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి టెర్రస్ గార్డెనింగ్ కానివ్వండి, హోమ్ గార్డెనింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ మైట్ బి, మొక్కలు పెంచుకోవాలి, పచ్చదనాన్ని పెంపొందించాలి అనేటువంటి దృష్టి ఉన్న వాళ్ళకి ఎంత అందాన్ని ఇస్తుందంటే ఇంటికి మాత్రమే కాదు మనకి ప్రకృతికి మధ్య ఉన్న బంధాన్ని కూడా బలపడేలా చేస్తుంది. మనసుకి ఆనందం కలిగించేటువంటి ఇంత చిన్న చిన్న మొక్కలే ఇంత హాయిని ఇస్తుంటే నిరంతరం పైరగాలుల పరిమళాన్ని ఆస్వాదిస్తూ తరతరాలుగా అందాల ప్రకృతిని కాపాడేటువంటి శ్రామికుల శ్రమ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రామికుల శ్రమ అనగానే నాకు గుర్తొచ్చేటువంటి కొన్ని అంశాలు పంచాయతీరాజ్ అండ్ అలాగే రూరల్ డెవలప్మెంట్. శ్రామికుడు చిందించే ప్రతి చెమట చుక్క ఈ సమాజ అభివృద్ధి సౌధానికి పడే ఒక్కొక్క ఇటుక. ఉపాధి హామీ అంటే కేవలం ఒక పథకం మాత్రమే కాదు, నిరుపేద శ్రామికుడి సమాజం ఇచ్చినటువంటి ఆత్మగౌరవ హామీ. ఉపాధి హామీ అంటే కేవలం ఒక పథకం మాత్రమే కాదు, నిరుపేద శ్రామికుడికి సమాజం ఇచ్చిన ఒక ఆత్మగౌరవ హామీ. ఎండిన చెరువులలో చిందించేటువంటి ప్రతి చెమట చుక్క రేపటి పచ్చని పంటలకు నీటి చుక్కగా మారుతుంది. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మరి ఇంత ఆనందానికి ముఖ్య కారణం ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అందించేటువంటి అలుపెరగని సేవల గురించి ఈనాటి మన జోరుగా హుషారుగాలో మాట్లాడుకుందాం. సో వెల్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3 MHz. బై

ఆర్ రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్ తో ఏం రత్నం గారు ఇంకా శివగణేష్ సాహిత్యాన్ని అందించి శంకర్ మహాదేవన్ గారు కవితా కృష్ణమూర్తి గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి మనమున్నాము జోరుగా హుషారుగాలు. 9:26 దాటి 15 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనం మాట్లాడుకుంటున్నాము రూరల్ డెవలప్మెంట్, ఇంకా పంచాయతీరాజ్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆర్థిక శ్రేయస్సు, సామాజిక జీవన ప్రమాణాలు మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే సమగ్ర ప్రక్రియ గ్రామీణాభివృద్ధి అంటే. సో రూరల్ డెవలప్మెంట్ అంటే దానికి నిదర్శనం అండ్ అలాగే దాని మెయిన్ ఉద్దేశం ఇదన్నమాట. భారతదేశం గ్రామాలలోనే జీవిస్తుంది ఈ మాట.

మహాత్మాగాంధీ గారి నినాదం దేశ పురోగతి గ్రామాల అభివృద్ధితోనే ముడిపడి ఉంది అని నొక్కి మరీ చెప్పినటువంటి మాట. మరి ఆనాడు స్వాతంత్ర్య

మార్తాండం ప్రాజెక్ట్, గురుగావ్ ప్రయోగం మరియు బరోడాలో నూతన విధానం, ఇవన్నీ కూడా గ్రామ స్వరాజ్యం కోసం పునాది వేసినటువంటి కార్యక్రమాలు. ఆ తరువాత గాంధేయ దృక్పథం, మహాత్మాగాంధీజీ ప్రచారం చేసినటువంటి గ్రామ స్వరాజ్య భావన గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చడంపైన దృష్టి పెట్టాయన్నమాట. సో ఇవి ప్రీ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి రాకముందు. అండ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు ఈ యొక్క గ్రామ అభివృద్ధిలో చోటు చేసుకున్నాయి అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఓకే మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ జాను మూవీ నుంచి, లైఫ్ ఆఫ్ రామ్. స్ట్రీమ్ టు ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: Vintunaru Vivid Bharati FM 101.3. 9:34 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము జోరుగా హుషారుగాలో మాట్లాడుకుంటున్నాము గ్రామ స్వరాజ్ గురించి. సో ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తరువాత ఎలాంటి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపి 1952 సంవత్సరంలో ఈ దశకంలో దేశంలో అధికారికంగా ప్రారంభమైన మొదటి అతిపెద్ద గ్రామీణ వికాస కార్యక్రమం ఇది. ఆ తరువాత 1960 దశకంలో హరిత విప్లవం ఆహార కొరతను అధిగమించడానికి వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత రసాయన ఎరువులు ప్రవేశపెట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేశాయి. అండ్ కమింగ్ బ్యాక్ 1992 సంవత్సరం 73వ రాజ్యాంగ సవరణ. పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించడం ద్వారా అధికార వికేంద్రీకరణ జరిగి గ్రామాల పాలన గ్రామస్తుల చేతుల్లోకి వచ్చి అభివృద్ధి వైపు పరుగులు తీసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పడం అతిశయోక్తి కాదు. లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అంటాం కదా, గ్రామాల పాలన గ్రామస్తుల చేతుల్లోకి వచ్చి అభివృద్ధి వైపు పరుగులు తీసింది. ఇవన్నీ కూడా స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు. అండ్ దీంతో పాటుగా ముఖ్యమైన గ్రామీణాభివృద్ధి పథకాలు కూడా మనం మాట్లాడుకోవాలి. అందులో మొట్టమొదటి ఎంజీఎన్ఆర్ఈజీఏ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేటువంటి ఈ యొక్క ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదరిక నిర్మూలనకు, జీవనోపాధి భద్రతకు అత్యంత కీలకమైనటువంటి పథకంగా అమలు చేశారు. అండ్ దీంట్లో ఉన్నటువంటి ద ఫస్ట్ లీగల్ రైట్ ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో శారీరక శ్రమ చేయగల వయోజనకులకు, అంటే 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి చట్టబద్ధంగా ఉపాధి పొందేటువంటి హక్కుని అందించటం. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక కుటుంబానికి కనీసం 100 రోజుల పాటు ఉపాధిని ప్రభుత్వమే కల్పిస్తుందన్నమాట ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం కింద. అలాగే భారత ప్రభుత్వం

గ్రామీణ భారతదేశ అభివృద్ధి చెందటానికి స్వయం సమృద్ధి కలిగినటువంటి పారదర్శకమైనటువంటి మరియు సుస్థిరమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో 2025 సంవత్సరం ఇంకొక యాక్ట్ అయితే ప్రవేశం చేయడం జరిగింది. సో అదేంటి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇంకొక అద్భుతమైన పాట వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ భరత్ అనే నేను మూవీ నుంచి.

రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యంలో డిఎస్పి మ్యూజిక్ డైరెక్షన్ లో కైలాష్ కేర్ పాడినటువంటి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా మీ జయస్వితో. వెల్, 2025 సంవత్సరంలో ఒక యాక్ట్ అయితే అమల్లోకి వచ్చింది అని చెప్పాను కదా. భారత ప్రభుత్వం గ్రామీణ భారతదేశ అభివృద్ధి చెందటానికి స్వయం సమృద్ధి కలిగినటువంటి పారదర్శకమైన మరియు సుస్థిరమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యంతో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజ్వికా మిషన్, దీన్నే విబీజీ రామ్జీ అని కూడా అంటారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజ్వికా మిషన్ గ్రామీణ యాక్ట్ 2025 సంవత్సరం తీసుకొచ్చింది. అండ్ ఈ యాక్ట్ జులై 1, 2026 సంవత్సరం నుంచి అమలులోకి వచ్చిందన్నమాట. సో 2025 వచ్చినటువంటి ఈ యొక్క యాక్ట్ అమల్లోకి వచ్చింది ఈ సంవత్సరం జులై 1 నుంచి. మరి ఈ చట్టం ప్రకారం వచ్చినటువంటి అభివృద్ధి విశేషాల గురించి తెలుసుకుంటే, ప్రధాన ఉద్దేశం గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల యొక్క వేతన ఉపాధిని చట్టపరమైన హామీగా కల్పించడం, అంతేకాకుండా వారి జీవనోపాధిని శాశ్వతంగా మెరుగుపరచడం అన్నమాట. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఉపాధి భద్రత, జీవనోపాధి మెరుగుదల, శాశ్వత ఆస్తుల యొక్క నిర్వహణ, గ్రామానికి ఉపయోగపడేటువంటి చెరువులు, రహదారులు, పంట కాలువలు, వర్షపు నీటి సంరక్షణ, పాఠశాలలు, అంగన్వాడీ గ్రామస్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి అండ్ గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి టాయిలెట్ నిర్వహణ కూడా, ఎందుకంటే చాలా మటుకు ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి, సో వాళ్లకి ప్రాథమికంగా వాష్రూమ్స్ ని నిర్మించడం, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇది. ఇవన్నీ కూడా మౌలిక వసతుల దీని కిందకి వస్తాయి. ఇవే కాకుండా ప్రకృతి వనరులని సంరక్షించడం, సాంకేతికత వినియోగం, పారదర్శకమైనటువంటి పాలన, ఇవే ముఖ్య అంశాలుగా ఈ యొక్క విబీజీ రామ్జీ అనేటువంటి యాక్ట్ కొనసాగుతుంది. నేలలో తేమను నిలిపి ఉంచటం, నీటి సంరక్షణే కాకుండా నేల పరిరక్షణ మరియు భూగర్భ జలాల పునరుజ్జీవనం, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అదే కాకుండా గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువలు, మౌలిక సదుపాయాలు మరియు గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి గ్రామీణ నిధులు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారానే మనకి చేరుకుంటాయి. సో ప్రతి ఏటా దాదాపుగా 10,000 కోట్లతో గ్రామీణ అభివృద్ధికి నాంది పలుకుతుంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మరియు పంచాయతీరాజ్ అన్నమాట. ఒక పూడిక తీసిన ప్రతి చెరువు రాబోయే తరాలకు మనం అందించేటువంటి అమూల్యమైన నీటి నిధి అని అనటం అతిశోక్తి కానే కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్ని కూడా రూరల్ డెవలప్మెంట్ థాట్ ప్రాసెస్ లో, అట్ ద సేమ్ టైం పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఏరియాస్ లో, కనీసం కూడా విద్యుత్ లేనటువంటి ప్రాంతాలలోనూ అండ్ ఇంకా చాలా మటుకు వైద్య సదుపాయాలు అందనటువంటి ప్రాంతాలలో చిన్నపిల్లలకి పౌష్టికాహార లోపం ఉన్నటువంటి అలాంటి వారందరికీ కూడా అంగన్వాడీ కేంద్రాలు, ఆశా వర్కర్లు ఇవన్నీ కూడా ఎంతగానో దోహదపడతాయి. అలాగే వాళ్లకి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భరత్ అనే నేను సినిమాలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కి సంబంధించి ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం చూసాం, కానీ వాటిని చేయటానికి ఈ యొక్క వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్

అజ్వీక మిషన్ ఎంతగానో దోహదపడుతుంది. సో ఇవన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినటువంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యమైనటువంటి పథకాలన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు ఇంకొక మంచి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు. నుంచి వింటూ ఆనందిస్తున్నారు జోరుగా హుషారుగా మీ జయస్విత. సో రూరల్ డెవలప్మెంట్ ఇంకా పంచాయతీరాజ్ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నాం, అండ్ దాంతో పాటుగా

వీబీజీ రామ్జీ అండ్ ఎంజీఎన్ఆర్ఈజీఏ ఈ పథకాల గురించి తెలుసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు అసలైనటువంటి విషయానికి వద్దాం. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే, ఈ మాట తలైవా రజనీకాంత్ డైలాగ్, అది నరసింహ సినిమాలో. ఓకే, అండ్ ఆ సినిమాలో ఉన్నటువంటి మాటే కాదు, ఈ మాట వెనక ఉన్నటువంటి అర్థం కూడా అంతే అద్భుతమైనదన్నమాట. ఎందుకంత అద్భుతమైంది అంటే, సాధారణంగా వెళ్లేటువంటి దారిలో అందరూ వెళ్తారు, కానీ రహదారిలో వెళ్లే వాళ్ల రాత వేరే విధంగా ఉంటుంది బాస్. ఎందుకంటే అది మాట మాత్రమే కాదు, భవితకి వేసేటువంటి ఒక పూల బాట అని అనటం కూడా అతిశయోక్తి కానే కాదు. పచ్చటి ప్రకృతి ఒడిలో చుట్టూ కొండలు, దట్టమైనటువంటి అడవి, ఇలా కమ్ముకున్న ఉన్నటువంటి గిరిజన తెగలు అండ్ దాంతోపాటు గిరిజన ప్రజలు, వాళ్ల యొక్క జీవనోపాధిని ఆలోచిస్తూ వారి జీవితాలలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థికాభివృద్ధిని, అభివృద్ధిని అందించే దిశగా వేసినటువంటి పచ్చనైన బాటే ఈ అడవి తల్లి బాట. అడవి తల్లి బాట అనేటువంటి ఈ మాట వెనక ఎంతమంది జీవితాలు దాగున్నాయో తెలుసుకుందాం. పచ్చటి అడవి, అదే ప్రకృతికి ప్రాణాధారమైతే ఇక్కడ జనజీవనం అంత సులభం కాదు. వాన చినుకుతో దారులు ఏరులవుతాయి. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలి అంటే ఒక సాహసమే. ప్రతి అడుగు ఆచితూచి వేస్తేనే గమ్యం చేరుతాం. ఇక్కడ దూరాన్ని కిలోమీటర్లతో కాదు, కష్టంతో కొలుస్తారు. ఒక విద్యార్థి స్కూలుకి వెళ్లాలి అంటే కారడవిలో మైళ్లు నడవాలి. ఒక గర్భిణీ ఆసుపత్రికి వెళ్లాలి అంటే డోలీ కట్టాల్సిందే. ఇక్కడ రైతు కష్టం పంట మాత్రమే కాదు, భారం. ఇది కథ కాదు, అడవి బిడ్డల నిజ జీవిత గాథ. ఇక్కడ రోడ్డనేది సౌకర్యం మాత్రమే కాదు, అత్యవసరం. ఆ గిరిపుత్రుల యొక్క కష్టం కదిలించిన వేళ అడవి బిడ్డల జీవితాల్లో మార్పు తేవాలన్న కల, ఈ మహాసంకల్పానికి ప్రతిరూపంగా డోలీరహిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం చేసిన ఆలోచనే అడవి తల్లి బాట. ఈ సత్సంకల్పానికి ప్రభుత్వం మద్దతు శ్రీరామరక్షగా నిలిచింది. అంతేకాదు, అడుగు వేయటానికే ఇబ్బంది పడేటువంటి ఆ కొండ కోనల్లో రోడ్ల నిర్మాణం అనుకున్నంత తేలికైన విషయం కాదు బాస్. ప్రతి అడుగు వెనక పక్కా ప్రణాళిక ఉండాలి, ప్రతి మలుపుకి ఖచ్చితమైన లెక్క ఉండాలి. ముందు సర్వే, తర్వాత శ్రమ, ఆ తర్వాత యంత్రాలు పనిచేస్తాయి, మనుషులు పోరాడతారు, ప్రకృతి అనుక్షణం పరీక్షిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు రోజుల కష్టం నిమిషంలో కళ్ల ముందే కుప్పకూలిపోవచ్చు, అయినా అక్కడ పని ఆపరు, అలసిపోరు. ఎందుకంటే వాళ్లకిది పని మాత్రమే కాదు, బాధ్యత. చివరికి వాళ్ల కష్టం ఫలిస్తుంది, అక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది. అది కేవలం రహదారి కాదు, ఒక పిల్లాడి భవిష్యత్తు, ఒక తల్లి ప్రాణం, ఒక గ్రామం యొక్క ఆశ, అన్నింటికీ కూడా ఆ రహదారే ఆధారం. ఇక్కడ రోడ్డంటే జీవితం కాదు, అభివృద్ధి కోసం చేసేటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి ప్రయత్నమే ఈ యొక్క అడవి తల్లి బాట అని అనటం అతిశయోక్తి కానే కాదు. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అడవి తల్లి బాట అనేటువంటి కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధికి మాత్రమే కాకుండా గిరిజన తెగల యొక్క జీవనోపాధిని కూడా మెరుగుపరుస్తూ వారి జీవితాలలో కూడా బంగారు బాటమయం చేస్తూ వేసిన ప్రతి అడుగు సఫలమవ్వాలని, అండ్ దాంతోపాటు మనకి చాలా మటుకు టూరిజం పాయింట్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో అరకులో ఉన్నటువంటి మ్యూజియంస్ కానివ్వండి, ఇంకా చుట్టుపక్కల శ్రీశైలంలో ఉన్నటువంటి చిన్న చిన్న అడవులు, ఆ ప్రాంతాలు, గిరిజన తెగలు, వాళ్ల యొక్క పండుగలు, ఇవన్నీ మనం ఎలా అయితే మనం టూరిజంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో, నిత్యం నిరంతరం వారికి కూడా జీవనోపాధిని కల్పిస్తూ వారిలో దాగున్నటువంటి కళలని ప్రదర్శించుకునే అవకాశం కూడా అందిస్తుందన్నమాట. సో ఇలా తమ శ్రమతో నిండిన పూడిక మట్టిని తీస్తూ గ్రామానికి మళ్లీ జలకళ తెచ్చే మన శ్రామికులే అసలైన భగీరథులు. ఇలా గ్రామాల పురోగతే దేశాన్ని

దేశానికి ప్రాతిపదికన ప్రగతి పథాన కూడా సాగించే మన పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి ఒక్కరం కూడా గ్రామీణాభివృద్ధిలో భాగస్వామ్యులం అవుదాము. అలాగే స్వయం సమృద్ధి కలిగిన సుందర గ్రామీణ భారతాన్ని ఖచ్చితంగా నిర్మిద్దాం. ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే మనం బాగుంటాం, పట్టణాలు కూడా బాగుంటాయి. సో ఈ యొక్క విబీజీ రామ్జీ అండ్ ఎంజీఎన్ఆర్ఈజీఏ స్కీమ్స్ కింద వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు పోస్ట్ ఇండిపెండెన్స్ టు ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి అన్ని కూడా కలిపి క్లుప్తంగా అందించే ప్రయత్నం అయితే చేశాను. సో పచ్చదనమే మనకి అసలైన ఆనందం అనేటువంటి నినాదంతో ఈనాటి ఈ జోరుగా హుషారుకి బాయ్ బాయ్ చెప్పేస్తోంది మీ జేఎస్వి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం వల్ల వేగవంతమైన ప్రయాణికుల రవాణా, సౌకర్యవంతంగా సరుకుల రవాణాకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో నిన్న స్పందించారు. తోతాపురి మామిడి రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద కిలోకి 4 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం 281 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్, స్వల్పకాలిక రుణాల ద్వారా తీసుకునేందుకు మార్క్ఫెడ్కు అనుమతిస్తూ వ్యవసాయ శాఖ ఎక్స్ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు

ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 80% రాయితీపై 90,222 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నగరంలో నెల రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ తెలిపారు. నిన్నటి నుంచి ప్రారంభమైన డ్రైవ్లో ప్రధాన రహదారులు, వీధుల్లో చెత్త తొలగింపు, పిచ్చి మొక్కల తొలగింపు, మురుగు కాలువల్లో పూడికతీత, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్టంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో 10:06 దాటిపోయింది అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ మా ఫేవరెట్ హరివిల్లు నవరస భరిత హరివిల్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి హరివిల్లులో అద్భుతమైన ప్రశ్నలు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి, నేనైతే మీ సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ మెసేజెస్ అండ్ నా తరఫు నుంచి మీ అందరికీ కూడా స్పెషల్ గా గుడ్ గుడ్ గుడ్ మార్నింగ్. ఆనందోదయం జయస్వి గారు, ఆయువు అంకురం నుంచి జీవిత చరమాంకం వరకు ఇమిడి ఉన్న నేటి మీ సూక్తి నిస్తేజిత స్థితి నుండి ఉత్తేజిత మెలకువ అయింది. ఈ మెలకువలో ఒక రూపం కళ్ల ముందు కదిలింది. ఆ కదలికలో నిరాశ నిస్పృహలను చైతన్యపరిచే పేరు మెరిసింది. ఆత్మహత్యలు వద్దు, స్వీయ నియంత్రణలు ముద్దు అంటూ వాణి వీణగా మ్రోగింది. ఆ మోత నిసిరేయికి సైతం వెలుగైంది, మౌనానికి కూడా మాటలు నేర్పింది. మా కలముల కదలికలకు ఒక తీర్పయింది. ఒత్తిడి సమయం ఏమార్చినా మనసులోని ప్రియం మరవనివ్వద్దు. నువ్వెంత అనే

0: స్వర ధిక్కారాలకు నువ్వే అంతా అనే నమ్మకాలని పంచింది. కార్యక్రమం ఆశాంతం మా సొంతమే అనిపించింది. అవిశ్రాంతంగా అద్వితీయంగా వినిపించిన మీ వాచక భూషణానికి మేమంతా కూడా ప్రశాంతం. ఈ ఘనత మీకే అంకితం. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు, ఇంత మంచి మంచి మెసేజ్ పంపించినందుకు ధన్యవాదాలు. మీకు కూడా శుభోదయం తెలియచేస్తూ సర్వజన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. జయశ్రీ గారికి, జీవితం ఏది మనకి ఎదురొచ్చి ఇవ్వదు, మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషాన్నైనా, ఓటమి నుంచి గెలుపునైనా అంటూ ఆర్జేస్ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అడ్వాన్స్ గా రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి. ఇంకా చాలా టైం ఉందండి, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అలాగే హాయ్ జేఎస్పి ఎలా ఉన్నారు అంటూ సౌజన్య గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. శుభోదయం మేడం, ప్రత్యామ్నాయం లేనిది మనిషి జీవితం. పడిపోయినా లేచి బ్రతుకును ప్రేమిస్తూ ముందుకి సాగుదాం. కోల్పోయిన దాన్ని తిరిగి పొందే ప్రయత్నం విఫలమైనా ఆ ఓటమిని అంతమని భావించకూడదు. ఎదుటివారు కొట్టిన ఆర్థిక దెబ్బలతో కుంగిన మనసుకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం పోయినప్పటికీ ఆశకి మరో ద్వారం వెతకాలి. గొంగళి పురుగుకు తెలియదు కదా తనలో దాగున్న సీతాకోక చిలక రెక్కలు ఎప్పటికైనా విప్పి ఎన్నో హృదయాలపై వాలగలవని. నొప్పిని ఎదుర్కొనే ఒక ఆలోచన చాలు, అంతు చిక్కని ప్రశ్నలకి సమాధానం దారులై చూపుతుంది. జీవితాన్ని ముగించేది సమస్య కాదు, సమస్యను దాటే వరకు నిలిచే ధైర్యమే అసలైన జీవితం. బతుకుదాం, ప్రేమిద్దాం, బ్రతకనిద్దాం. అండ్ జయశ్రీ చెప్పినట్టు బతుకుని ప్రేమించండి, ఎందుకంటే ఈరోజు చీకటి అనిపించినా రేపటి వెలుగు నీవు చేసే మలి ప్రయత్నంలో ఉండాలి. మనమందరం బ్రతకాలి, ఇంకొకరికి బ్రతుకునివ్వాలి, సంతోషాన్ని పంచాలి, బ్రతకాలని చెప్పాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. పెడన జోగనేంద్ర కాలనీ చప్పలరాజు గారు, హాయ్ జయస్వి, మీ బ్రాండ్ షో చాలా బాగుంది బాస్, వెల్కమ్ టు హర్విల్లు. థ్యాంక్ యూ. ఎంఎస్ దుర్గారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. జేఎస్వి కాదు, జోష్వి గారు, అమ్మో పేరు మార్చేశారా, సో థ్యాంక్ యూ. ముజాబేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, ఇదోజీ, సక్కుబాయ్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, థ్యాంక్స్ అలాట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నానండి, థ్యాంక్స్ అలాట్. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మంచి మెసేజ్ పంపించారు, అండ్ హెల్ప్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ వెన్ యూఆర్ నాట్ అలోన్, షేర్ యువర్ ఫీలింగ్స్, టాక్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, సీక్ అ ప్రొఫెషనల్ హెల్ప్ అంటూ టెలిపతికి సంబంధించిన మాట పంచుకున్నందుకు ధన్యవాదాలు మీకు కూడా. సో 10:10 అయిపోయింది, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, అండ్ ఆ తర్వాత ఫస్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం రెడీగా ఉంది. స్టే ట్యూన్డ్.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్, మరి నవరస భరిత హరివిల్లులో ఈనాటి మొట్టమొదటి ప్రశ్న, ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ ఈ యొక్క డీజిల్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆలోచించి ఆన్సర్స్ పంపించండి. ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ను ఎవరు ప్రారంభించారు? ఇది నా ప్రశ్న. ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488814 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ కమింగ్ బ్యాక్ టు మెసేజెస్. హాయ్ జయస్వి, తల్లి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ ఉదయం నుంచి అటెండ్ కాలేకపోయాను, చాలా బాధగా ఉంది. అయినా జోరుగా హుషారుగా కార్యక్రమంలో మాకే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి కూడా మీరు చెప్పిన విషయాలు చాలా మటుకు కూడా తెలియని విషయాలే మేడం, ఎంతో చక్కటి విషయాలు మాకు.

అందించారు. థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు రాధామున్న ఏలో నుంచి, అండ్ అంబికా గారు భవానీపురం నుంచి గుడ్ మార్నింగ్ జయస్వి. ఈరోజు టాపిక్స్ ఆదరహో. థ్యాంక్ యూ. శుభోదయం అండి. మాటల ఝరి జేఎస్వి ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను రాజేష్ గారు, హిందుపూర్ నుంచి మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. మీ వివరణ బాగుంది. థ్యాంక్ యూ. ఎస్, మీ వివరణ బాగుంది, కానీ ఇంకా మీరన్నట్లుగా అభివృద్ధి కార్యక్రమాల్లో దగ్గరగా ఉన్న 5 కిలోమీటర్లకు కూడా బస్ సర్వీస్ ఉండటం లేదండి. సో ఖచ్చితంగా అభివృద్ధి చేపడతారు, వస్తుంది. సో రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అనేటువంటి మాట మీకు సుపరిచితమే కదా. ఏది ఒక రోజులో అభివృద్ధి అయిపోదు సార్. అభివృద్ధికి ఓపిక కూడా తోడవ్వాలి, ఎదురుచూపు మాత్రమే కాదు. సో ఖచ్చితంగా మంచి వైపు అడుగు వేద్దాం, మంచి జరుగుతుందని కోరుకుందాం. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ గారు, ఇంద్రబాబు అలాగే ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మెతిబాబు వీరందరూ మెసేజ్ చేశారు హాయ్ అండి మీకు కూడా, అండ్ హాయ్ జయస్వి అంటూ మురళి గారు పంపించారు. ఓకే, సో క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నారు. ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ తెలిస్తే నాకు పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పెద్ది.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వెల్, మరి నేను అడిగిన మొట్టమొదటి క్వశ్చన్, ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ ను ఎవరు ఆరంభించారు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ మోషే ఆంటోనీ గారు, ఆకాశవాణి అనౌన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద మెసేజ్. అండ్ నరసింహారెడ్డి గారు, నేను ఎవరు అంటే ఏ సంస్థ అని అడిగాను. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్ నరసింహారెడ్డి గారు, మీరు పంపింది కూడా రైట్ ఆన్సరే. పెడిన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ జయస్వి గారు, సీత గారు, సమత గారు, తేజు గారు, ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మీ తరఫు నుంచి హాయ్ అయితే తెలియజేస్తాను సమాధానం కూడా పంపినందుకు. రాంగ్ ఆన్సర్ అండ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానాన్ని పంపించారు, ఆన్సర్ తెలియట్లేదు మేడం, కానీ మీకు శుభవందనం. కర్నూతల్ సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన ఆన్సర్ అందించారండి. అండ్ హాయ్ జయస్వి గారు, శుభోదయం. ఎం వెంకట సుధా గారు కేబీపాలెం జవాబు వచ్చేసి అంటూ పంపించారు, ఓకే థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. చెల్లపాండిరామర్ గారు ఎలా ఉన్నారు, నేను చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో మధురై నుంచి మనకి పంపించారు, సరైన సమాధానం పంపించారు మొనీషా గారు కూడా. అండ్ శుభోదయం మీకు కూడా. వాసు గారు చనమండ నుంచి రైట్ ఆన్సర్, పెద్దపర్మి నుంచి అబ్దుల్ కలాం వారు, ఓకే రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించేశారు, భాస్కర్ గారు పెడన నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ రాఘవ ఫ్రమ్ మంగళగిరి నుంచి పంపించారు, థ్యాంక్ యూ అండి. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు, గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. అండ్ స్వరూప రబీనా కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి, ఓకే. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు సరైన సమాధానం. అంబికా గారు ఫ్రమ్ భవానీపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నారు నందు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నందు గారు. అండ్ హాయ్ జయస్వి అంటూ కిషోర్ గణేష్ ఆదిత్య జానీ వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో అనౌన్సర్స్ పేరు పంపిస్తున్నారు, ఇంతకీ మీ పేరు పంపించట్లేదు. ఆల్రెడీ నేను చెప్పేశానండి అందరికీ హాయ్ చెప్తున్నానని. సో చాలా మెసేజెస్ వస్తున్నాయి, దయచేసి మీ పేరు పంపించండి, సమాధానం పంపించండి, ఓకే. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవం సందర్భంగా మంచి విషయాలు చెప్పారు, 9 గంటల ముందు ఈ రోజుల్లో పిల్లల మొదలు పెద్దల వరకు ప్రశాంతత లేకుండా కనిపిస్తున్నారు. సో జోర్గా హుషారుగాలో ఈ విబీజీ రామ్జీ పథకానికి సంబంధించి ఇంకా కొన్ని పథకాలు కూడా వినకోరెదము. సో మీరు వినదలుచుకుంటున్నారని నాకు అర్థమైంది, సగం ఇంగ్లీష్ సగం తెలుగు. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, నాకు అర్థమైంది. ఇలాంటి ఇంకా కొన్ని పథకాల గురించి వినాలనుకుంటున్నారు. సో తప్పకుండా నాకు వీలున్నప్పుడు నేను వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి. శుభ గురువారం మీకు కూడా. హాయ్ జయస్వి, దిస్ ఇస్ సుధా ఫ్రమ్ పెద్దవీడు, ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. సో ఇంతకీ సమాధానం ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ అన్నమాట. సో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ యొక్క ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ ని ప్రారంభించారు. సో రైట్ ఆన్సర్స్ పంపించిన అందరికీ కంగ్రాచులేషన్స్. నా నెక్స్ట్ క్వశ్చన్, చోళనాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? చోళనాయకన్ తెగ ప్రధానంగా

ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. చోళనాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో మనకి కనిపిస్తుంది? సో మీ ఆన్సర్స్ ని పంపిస్తారని ఆశిస్తున్నాను. క్వశ్చన్ అయితే రిపీట్ చేశాను, చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపిస్తారు. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వీతు. వెల్, చోళ నాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ కమింగ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ జయస్వి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అని మీకు కూడా. ప్రపంచ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా రెండు ముఖ్యమైన భావాలతో ఈ ఒక్క మాటల్ని మీతో పంచుకుంటున్నాను. సహాయం కోరడం ద్వారా ఈ లోకం మన కోసం ఇంకా ఎంతో ఉందనే భరోసా, అలాగే అమ్మా నాన్నల నుంచి మనస్తత్వ నిపుణుల వరకు లభించే సహాయంతో పాటు అన్నిటికంటే మించి మనకు మనమే ధైర్యం చెప్పుకోవటం. జీవితం ఒక అంతులేని అందాల పుస్తకం. చీకటి కమ్ముకుందని దారులు మూసుకుంటున్నట్లు అనిపించినా అది అంతం కాదు, మరొక అడుగుకి ఆరంభం మాత్రమే. సహాయం కోరడంలో తప్పే ఉంది? అడుగు ముందుకు వేసి చూడు. ఈ విశాల ప్రపంచం నీకోసం చాలదన్నంత అందంగా మారుతుంది. ఒంటరితనాన్ని ఎందుకు కుంగిపోగుతున్నావు? ఆ ఒంటరితనానికి కుంగిపోవద్దు. నీ వెన్నుముక్కగా నిలిచే బలాలు ఎన్నో నీ చుట్టూ ఉన్నాయి. చీకటి కమ్ముకుందని కుంగిపోతూ అమ్మా నాన్నలు, బంధుమిత్రులు, వైద్య నిపుణుల యొక్క సహాయం అందించే హస్తాలు ఎన్నో నీ చుట్టూ ఉన్నాయి. అన్నిటికంటే మిన్నగా అద్దంలో నీవైపు నువ్వు చూసుకున్నప్పుడు నీకు నువ్వే చెప్పుకునే ధైర్యమే అసలైన మాట. నీకు నువ్వే ఒక గొప్ప కౌన్సిలర్వి. నిన్ను నువ్వు నమ్ముకో. నీ జీవితం చాలా విలువైంది. సో మౌనాన్ని వీడుదాం, మనసు విప్పి మాట్లాడదాం. చేంజింగ్ ద నరేటివ్ ఆన్ సూసైడ్, స్టార్ట్ ద కాన్వర్సేషన్ అనే ఇతివృత్తంతో సాగుతున్న ఈ రోజుకి మరొక్కసారి మీరు మంచి మాట పంచుకున్నందుకు ధన్యవాదాలండి సుస్లా వేణుగోపాల్ దత్త గారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. చోళనాయకన్ తెగ ఎక్కడ కనిపిస్తుంది, ఏ రాష్ట్రంలో అని అడిగాను. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. చూద్దాం నెక్స్ట్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ మెర్సీ విజయ గారు ఇండియన్ ఆర్మీ అని ఇందాకటి క్వశ్చన్ కి పంపించారు. పెద్దపర్మి అబ్దుల్ కలాం గారు రైట్ ఆన్సర్. అండ్ కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలిజ గారు సరైన సమాధానం రైట్ ఆన్సర్ తో. అప్పలరాజు గారు పెడన జోగానంద్ర కాలనీ నుంచి. అండ్ వాసు గారు సరైన సమాధానం సనుబండ నుంచి. నిఖిల్, బంగారం మూవీలో ఫస్ట్ సాంగ్ వేయండి మేడం, సాంగ్ రిక్వెస్ట్ టైం ఇది కాదు నిఖిల్, సో సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి సరైన సమాధానం. చెల్లపాండి రామర్ రైట్ ఆన్సర్. అండ్ మోనిషా, మీరందరూ కూడా ఒకే ఆన్సర్ పంపించారు. ఓకే, డన్, ఐ రివీల్ ది ఆన్సర్. హాయ్ జయస్వి, సుధా ఫ్రమ్ పెద్దవీడు నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ జయస్వి గారు, వెంకట సుధా, కేబీ పాలెం సరైన సమాధానం పంపించారు. కొంతమంది ఆ పక్క రాష్ట్రం పేరు పంపిస్తున్నారు, సో చూద్దాం. విజయవాడ నుంచి నందు, హాయ్ నందు, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్ అండ్ గుడ్ మార్నింగ్ జయస్వి. కుసుమ అంబట్ నగర్ నుంచి సరైన సమాధానం. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. అండ్ నెల్లూరు అనౌన్సర్స్ మేఘన, మరి సుచిత, సో వీరందరూ కూడా పంపించారు, థ్యాంక్ యూ. అండ్ విష్ణు శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో ఎంఎస్ దుర్గారావు గారు సరైన ఆన్సర్ పంపించలేదు. హాయ్ మేడం అంటూ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన గారు రైట్ ఆన్సర్. అండ్ అనురాధ గారు అనంతపురం నుంచి. అండ్ హాయ్ జయస్వి అంటూ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన సమాధానం. బొడ్డు తులసిదాస్ నవీపేట్ విలేజ్ నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ. అండ్ ఆదినారాయణ గారు దావు బుచ్చయ్య కాలనీ విజయవాడ నుంచి సరైన సమాధానం. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హరివిల్లు ప్రోగ్రామ్ లో మీ ప్రశ్నకి సమాధానం అంటూ పంపించారు, ధన్యవాదాలు. రాంగ్ ఆన్సర్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొమరం భీం డిస్టిక్ నుంచి. అండ్ వేటపాలెం రామానగర్ బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం. శుభోదయం జయస్వి, అండ్ ప్రోగ్రామ్ సూపర్ సూపర్ రాంబాబు టైలర్స్.

0: కమల, మానస, రచన ఉదయ్ తేజ్, బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆర్జే గారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు సరైన సమాధానాన్ని పంపించలేదు. సో చోళనాయకన్ అనేటువంటి తెగలో ఉన్న ఆంతర్యాన్ని ఆలోచిస్తున్నారు, కానీ ఇది ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది అని అన్నాను. సో ఓకే చూద్దాం. మార్కాపురం నుంచి శివాజీ గారు, టైలర్ మస్తాన్, అలాగే వలీ ఫాతిమా, మస్తాన్ వలీ ఫాతిమా అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ. ఇది ఆన్సర్ వచ్చి కేరళం అండి. ఎస్, కేరళంలో చోళనాయకన్ ఆసియాలో మిగిలి ఉన్నటువంటి చివరి గుహలో నివసించేటువంటి తెగ అన్నమాట. సో ఈ స్థానిక తెగలలో ఒకటి, గుహలలో నివసించేటువంటి చోళనాయకన్ అనేటువంటి తెగ ఆసియాలో మిగిలి ఉన్న చివరి తెగ. ఈ తెగ కేరళలోని మలప్పురం జిల్లాలో కరుళై రిజర్వ్ ఫారెస్ట్ మరియు వడక్కే కోట కొండల్లో నివసిస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క చోళనాయకన్ అనేటువంటి తెగ. సో ఇది రైట్ ఆన్సర్ అనమాట. చాలా మటుకు తమిళనాడు అని కొంతమంది పంపించారు, బట్ తమిళనాడు ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వెల్, మరి ఇంకొక క్వశ్చన్ మీ అందరి కోసం. కవచ్ అనేది ప్రధానంగా ఏ ఉద్దేశంతో రూపొందించబడిన స్వదేశీ వ్యవస్థ? కవచ్ అనేది ప్రధానంగా ఏ ఉద్దేశంతో రూపొందించబడిన స్వదేశీ వ్యవస్థ? సో ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి, కొంచెం బ్రేక్ తీసుకుందాం. అంటే దాన్ని స్టే ట్యూన్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
5: మీటి
6: EMI అద్దె ఎలా మేనేజ్ చేయను?
5: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
6: ఏంటి?
5: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి, కమిషన్ దొరుకుతుంది.
6: ఇంత సులువా?
5: ఏం సులువండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
6: వద్దు బాబు వద్దు.
5: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, RBI అంటుంది.
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రియమైన నీకు నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు హరివిల్లు. సో కవచ్ అనేది ప్రధానంగా ఏ ఉద్దేశంతో రూపొందించబడిన స్వదేశీ సంస్థ, సారీ స్వదేశీ వ్యవస్థ అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. నిఖిల్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ కడప నుంచి శ్రీదేవి గారు, హాయ్ మేడం, నేను ఆర్జే అవ్వాలి అనుకుంటున్నాను. సో స్వీట్. అండ్ దాందే ఉందండి, గలగల మాట్లాడే ఆ సంతోషం కనుక మీ సొంతం అయితే మంచి భాష తప్పకుండా అవ్వచ్చు. అండ్ ట్రై చేయండి, ఓకే? ఆల్ ది బెస్ట్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి పంపించారు, సరైన సమాధానం. అండ్ అంబికా భవానీపురం నుంచి రైట్ ఆన్సర్, హాయ్ జేఎస్వి గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఉపేంద్ర గారు పాలమరు నుంచి, ధన్యవాదాలండి. అండ్ మీ పేరు పంపించలేదు బట్ సరైన ఆన్సర్ అయితే పంపించారు, ఓకే. మంగళగిరి నుంచి సౌజన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసు గారు చనుబండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం అందించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు, రబీనగర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి గారు చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానం అందించారు. వాసు గారికి, నరసింహారెడ్డి గారికి అభినందనలు అందించామని తెలియచేయండి తప్పకుండా అండి. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ సరైన ఆన్సర్ కూడా పెట్టినందుకు. ఆదినారాయణ గారు దావు బుచ్చయ్య కాలనీ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి

రైట్ ఆన్సర్ అందించారు. చెల్లపాండి రామర్ గారు, మొనిషా మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్, హాయ్ జేస్వి అంటూ మురళి గారు పంపించారు. హాయ్ మురళి గారు అండ్ దుర్గారావు గారు. మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి అంటే, సో నాకైతే మీరు పంపించిన మెసేజ్ అర్థం కాలేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, సరైన సమాధానం. నువ్వు పెద్దవేడు నుంచి సుధా గారు, రైట్ ఆన్సర్ అండి. మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా అండ్ రైట్ ఆన్సర్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. పెద్దపరిమి నుంచి అబ్దుల్ కలాం గారు, రైట్ ఆన్సర్. సో సరైన సమాధానం రివీల్ చేసే సమయం కూడా వచ్చేసింది. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ అలాగే ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వీరందరూ కూడా పంపించారు. వెల్ ఆన్సర్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ అన్నమాట. సో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ దీనికి సంబంధించి ఈ రైలు ప్రమాదాల యొక్క నివారించడానికి అందించినటువంటిది కవచ్ అనేది ప్రధానంగా ఈ ఉద్దేశంతో రూపొందించబడినటువంటి స్వదేశీ వ్యవస్థ. అండ్ 10:49 AM అయిపోయింది మన క్లాక్ లో టైం. 2026 రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు? 2026 రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు? సరైన సమాధానాలు గనక మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు 8664888 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. 2026 సంబంధించి రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు? సో మీ ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ దాంతోపాటుగా ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. మరి ఏ మూవీ నుంచి అంటే ప్రియురాలు పిలిచింది మూవీ నుంచి.

కిరణాలు పిలిచి భూమి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాసిస్ పై. అండ్ 2026 రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హాయ్ జయస్వి గారు, నేను ఎలా అవ్వాలి ఆర్జే? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? సో బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అండ్ గలగలా మాట్లాడే చిత్రత ఉండాలి, దాంతోపాటుగా టాపిక్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ బియాండ్ ఆల్ దిస్ థింగ్స్, మీ మెయిన్ ప్యాషన్ ఏంటో ఫస్ట్ ఆలోచించండి. మీ మనసుకి నచ్చిన పని అయితే సంతోషంగా హ్యాపీగా చేయొచ్చు. ఇఫ్ ఆర్జే ఇస్ యువర్ ప్యాషన్, జస్ట్ గో అహెడ్ విత్ యువర్ హార్ట్. ఓకే. అండ్ నెక్స్ట్, హాయ్ జేఎస్పి అంటూ మనకి ఆన్సర్స్ పంపించారు. ఎవరు ఎవరు? ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి. ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ రాఘవేంద్రరావు గారు, సో రాఘవేంద్రరావు గారిని రామన్ మ్యాక్సెస్ అవార్డ్కి చేశారా అండి? నాకైతే ఏం అర్థం కాలేదు. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్, సో సారీ. కనకారావు గారు పెడన నుంచి, రైట్ ఆన్సర్. జయస్వి గారు పాట పాడచ్చు కదా? ఓకే. నెక్స్ట్, చెల్లపాండి రామర్ రైట్ ఆన్సర్ పంపించారు. మనీష గారు తమిళనాడు నుంచి, భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిఫికేషన్. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి, అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్స్, రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు చెన్నై నుంచి ఆన్సర్ పంపించారు. నెక్స్ట్, ఈ ముగ్గురికి ప్రకటించారు అనంతపురం నుంచి టైలర్ రమేష్, మోనిక సారీ మెకానిక్ వెంకట చలపతి గారు. ధన్యవాదాలండి. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ నుంచి, హాయ్ జాన్సన్ గారు, ఇట్స్ బిన్ ఏ వెరీ లాంగ్ టైమ్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, జీకే క్వశ్చన్స్ అన్ని సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ రైట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని పంపించారు సౌజన్య గారు మంగళగిరి నుంచి. ఈరోజు మీ షో చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇంతకి ఆన్సర్స్ చెప్పే టైం కూడా వచ్చేసింది బాస్. 2026 సంవత్సరానికి గాను రామన్ మెగసెసే అవార్డును టామీకి, ఆయన సింగపూర్ కి సంబంధించిన ఆయన, అలాగే మయన్మార్ కి సంబంధించి బోకి, మరియు రూనా ఖాన్ బంగ్లాదేశ్ కి సంబంధించిన ముగ్గురికి ప్రకటించారన్నమాట. సో వీరి ముగ్గురికి, టామీకో అలాగే రూనా ఖాన్ ఇంకా బోకి, సింగపూర్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ ప్రాంతాలకి సంబంధించిన వారికి రామన్ మెగసెసే అవార్డుని ప్రకటించారు. సో రైట్ ఆన్సర్స్ పంపించారు అందరూ బాస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్క మెసేజ్ బొడ్డు తులసిదాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, నవ్పేట్ విలేజ్ నిజామాబాద్ జిల్లా నుంచి. ధన్యవాదాలండి. మరి నేను కూడా మీ అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది 10:57, దాటి 30 సెకండ్స్ వైపు పరుగులు తీస్తుంది. మరి ఈ రోజైతే చాలా విలువైన విషయాలు తెలుసుకున్నాం కదా. చిన్న చిన్న విషయాలకి, క్షణికమైనటువంటి కోపాలకి, తాత్కాలికంగా ఉండేటువంటి బాధలకి కుంగిపోయి లోపడిపోయి మరి జీవితాన్ని మనం ఎప్పుడు కూడా త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతం చేయాల్సిన అవసరం అస్సలే లేదు బాస్. ఇది లైఫ్ బాస్. ఇవాళ కాకపోతే రేపు, ఇవాళ ఎలాచీ ఛాయ్ తాగావా, రేపు చక్కటి అగర్ ఛాయ్ తాగావా అన్నట్టుండాలి.

ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడైతే టీ అంత మరిగితే అంత రుచి వస్తుందో, జీవితంలో ఈ కష్టాలన్నీ దాటాకే లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది బాస్. దానికోసం ఎదురు చూడక తప్పదు. ఇట్స్ అ ఫేజ్ ఆఫ్ అ గేమ్, రైట్? మరి జీవితానుభవాన్ని ఆనందించండి, సంతోషించండి, ఎప్పుడు ఇలాగే ఆనందాన్ని పంచుతూ ఉండండి. సో నేనైతే కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ డే మరొక బ్యూటిఫుల్ షోతో. అంటిల్ దెన్ నేను మీ జేఎస్బి సైనింగ్ ఆఫ్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రంలో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. విశాఖపట్నం బీచ్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఐటీఓ సభ్యులు స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా బీచ్లో పరిశుభ్రత చర్యలు చేపట్టి చెత్తను తొలగించారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఎల్ఈఎస్టీ 2027 ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరానికి నిర్వహించే ఎల్ఈఎస్టీ పరీక్షను 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. బడి కోసం మనమందరం కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి

పాతలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల మౌలిక వసతులు, విద్యార్థుల సౌకర్యాలు మరియు విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ఆత్మహత్యలు వంటి దుర్ఘటనలకు పాల్పడకుండా చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పిల్లల్లో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడే అవకాశమున్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 11:11 నిమిషాలు అయితే అయిపోయింది. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

సినిమాలో ఒక సీన్ అయిపోయిందనుకోండి, సినిమా అయిపోతుందా? కాదు కదా, కథ ఇంకా ఉంటుంది. కొత్త మలుపులుంటాయి, ఊహించని ఆనందాలుంటాయి. అలాగే మన జీవితంలో కూడా ఒక చెడ్డ రోజు లేదా ఒక అపజయం, ఒక నిరాశ, ఒక సమస్య, ఇవి మొత్తం జీవితానికి నిర్వచనం కాదు. సో మరి ఈ అంశాన్ని చాలా సున్నితంగా సినిమాల్లో సూసైడ్స్ చేసుకోవద్దు, ఆ వచ్చినటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చూపించినటువంటి సినిమాలు అయితే చాలా ఉన్నాయి. సో మరి ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మరి సినిమాల ద్వారా మరి మనకు ఎలాంటి మోటివ్ ఇస్తున్నారు అనేటువంటి విషయం గురించి అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. సో మరి ముందుగా అయితే ఆర్య ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. రవివర్మ గారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఏం బ్రదర్, వన్స్ ఆర్ లవ్? చూడు బ్రదర్, వన్స్ ఆర్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు, ఎందుకంటే వన్స్ ఆర్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు. మందే అప్పర్ హ్యాండ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఈ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, అండ్ అలాగే మరి సూసైడే అల్టిమేట్ సొల్యూషన్ కాదు అని చాలా సున్నితంగా సినిమాల్లోని కొన్ని పాత్రల ద్వారా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాల ద్వారా మనకు చెప్పిన సినిమాల గురించి మనం తెలుసుకుందామని చెప్పాను కదా. సో మరి ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది 1986లో రిలీజ్ అయినటువంటి సిరివెన్నెల సినిమా గురించి. కళ్ళు లేని ఓ అంధ గాయకుడు, మూగదైన ఓ చిత్రకారిణి, వీరిద్దరి జీవితాల్లో ఎన్ని లోపాలున్నా సమాజం నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా కుంగిపోలేదు. ఆత్మహత్య అనే ఆలోచనకే తావివ్వకుండా తమలోని ప్రతిభతో జీవితాన్ని ఎలా గలవచ్చో ఈ సినిమా చూపించింది. అండ్ ఇంతేనా, ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజా ది గ్రేట్, ఈ సినిమా కూడా ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ ఇందులో ఒక అద్భుతమైన ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది. సో కళ్ళు పుట్టుకతోనే లేకపోయినా కూడా సమాజం దృష్టిలో అదొక పెద్ద లోపం అయినా కూడా రాజా ఎప్పుడూ కుంగిపోలేదు. నా కళ్ళు లేకపోతే ఏంటి, మిగతా ఇంద్రియాలన్నీ కూడా ఉన్నాయి, గుండె నిండా ధైర్యం ఉంది అంటూ ఎంతో పాజిటివిటీతో ఎలా జీవించాలో మనకు చూపించినటువంటి సినిమా రాజా ది గ్రేట్ అని కూడా చెప్పచ్చు. మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి మనం మాట్లాడుకుందాం, ఆర్యా 2. సో మరి ఈ సినిమాలో ప్రేమ, అసూయ, భావోద్వేగాల మధ్య పాత్రలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాయో మనకు చూపించారు. ప్రేమలో సమస్య వచ్చినప్పుడు మన జీవితానికి ఒకే సమస్య చుట్టూ పరిమితం చేసుకోకుండా, అంటే ఇక ప్రేమ అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోగానే అబ్బా ఇంకా నా లైఫ్ ఏం లేదు అని ఇప్పుడు యూత్ చాలా మంది అలా అనుకుంటున్నారు కదా, బట్ అలా కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఆ విషయాన్ని పంచుకోవడము, లేకపోతే ఇంకాస్త ట్రై చేయడము, లేకపోతే వేరే వాటి వైపు మన దృష్టిని మళ్లించుకోవడము, ఇలా చేస్తే ఖచ్చితంగా మనం ఆ బాధ నుంచి బయటికి రావచ్చు అనేటువంటి విషయాన్ని మనకి చక్కగా చూపించినటువంటి సినిమా ఆర్యా 2 అని చెప్పచ్చు. అలాగే ప్రేమలో విఫలమైన వారికి మిగిలేది విషాదం, పశ్చాత్తాపం మాత్రమే కాదు అని చూపించినటువంటి మరొక సినిమా 7/G బృందావన్ కాలనీ. ఒక వ్యక్తి మన జీవితంలో ముఖ్యమైన వారే కావచ్చు, కానీ మన జీవితంలోని మొత్తం భవిష్యత్తు ఒక సంబంధంతో ముగియదు అనేటువంటి చక్కటి సందేశాన్ని ఈ సినిమా చూపిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే వినే తర్వాత. ఫ్రమ్ ద మూవీ ఆర్యా 2 అయితే మీ అందరి కోసం వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ మరి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా సినిమాల్లో కూడా ఇదే అంశాన్ని చాలా సున్నితంగా చూపించినటువంటి పాత్రలు, వాళ్ళు ఫేస్నటువంటి కష్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని సినిమాల గురించి. అండ్ ఇంకా చెప్పాలి అంటే లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, నమ్మక ద్రోహం కావచ్చు, ఆ క్షణంలో వచ్చేటువంటి ఆవేశం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుంది, అలాగే కాస్త ఓపిక పడితే జీవితం ఎంత అందంగా మారుతుందో చెప్పడానికి రెండు భిన్నమైనటువంటి ఉదాహరణలుగా నిలుస్తాయి మన్మథ అలాగే సీతారామ మూవీ. సో మన్మథ 2004లో సింబు నటించినటువంటి ఈ చిత్రంలో ఆవేశంలో తీసుకునేటువంటి ముగింపు ఎంత దారుణంగా ఉంటుందో అనేటువంటి థీమ్తో చెప్పేటువంటి సినిమా ఇది. సో ఆ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు, సో ఆ అమ్మాయి తనని మోసం చేసిందని తెలుసుకున్నప్పుడు అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఆ తీవ్రమైనటువంటి అవమానాన్ని, గుండె కోతను తట్టుకోలేక ఆవేశంలో ఆమెను చంపి తీవ్రమైనటువంటి గిల్ట్తో తను కూడా చనిపోతాడు. సో మరి ఈ తొందరపాటు నిర్ణయం తర్వాత మరి తన తమ్ముడిని జీవితాన్ని ఎలా మార్చేసింది, సో ఇది చూపిస్తారన్నమాట మనకి ఈ సినిమాలో. సో ప్రేమ అంటే లవ్ ఫెయిల్ అయితే లైఫ్ అయిపోలేదు కదా. సో మిమ్మల్ని మోసం చేసిన వారి కోసం మీ అమూల్యమైనటువంటి ప్రాణాన్ని బలిపెట్టకండి అంటూ చక్కటి ఇన్ఫర్మేషన్తో మనకి ఈ సినిమాని అయితే చూపిస్తారు. అలాగే దీనికి పూర్తిగా భిన్నమైనటువంటి సినిమా సీతారామం అని చెప్పచ్చు. 2022లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మనకి చూస్తే మరణాన్ని సైతం

జయిస్తుంది అనేటువంటి ఇతివృత్తంగా మనకి ఈ సినిమా అయితే కనిపిస్తుంది. సో ఆర్మీ ఆఫీసర్ రామ్ దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తాడు. సో మరి సీత తను ప్రాణంగా ప్రేమించినటువంటి రామ్ ఇక లేడు అనేటువంటి చేదు నిజాన్ని తెలుసుకున్నా కూడా నా ప్రేమ లేనప్పుడు నా జీవితం ఎందుకు అని అలా తన లైఫ్ని చాలించలేదు. సో ఒక మంచి లైఫ్ మెసేజ్ ఇచ్చింది ఈ సినిమా. సో రామ్ శారీరకంగా లేకపోయినా అతని జ్ఞాపకాలతో అతను ఒక వీరుడిగా దేశం కోసిన చేసినటువంటి త్యాగాన్ని గౌరవిస్తూ ఆ ప్రేమను గుండెల్లో దాచుకొని ధైర్యంగా బతికి చూపిస్తుంది సీత. సో మరి ఇలా చూసుకుంటే ప్రేమించిన వారు దూరమైతే ప్రాణాలు వదిలేయడం కాదు, వారి ప్రేమను గౌరవిస్తూ వారు గర్వపడేలా బతకడమే నిజమైన ప్రేమ అని చూపిస్తుంది ఈ సినిమా. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై.

మాత్రమే కాదండి మనకి కష్టాలు ఉండేది, సినిమాల్లో కూడా క్యారెక్టర్స్కి మరి కష్టాలు ఎలా ఉన్నాయి, మరి వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేటువంటి విషయాన్ని చూపిస్తూ మరి మంచిగా చూపించినటువంటి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి చెప్పాలి అంటే, ప్రేమ విఫలమైతే జీవితమే శూన్యం అనుకునేటువంటి యువత ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా మజిలీ. సో ఇందులో సమంత నాగ చైతన్య కనిపించారు మనకి. అండ్ అలాగే సో నాగ చైతన్య తన మొదటి ప్రేమ విఫలమవడంతో తీవ్రమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. తాగుడుకు బానిసయ్యి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటూ ఆత్మహత్య సదృశ్యమైనటువంటి స్థితిలో ఉంటాడనమాట. కానీ అతని భార్య చూపించేటువంటి నిస్వార్థమైన ప్రేమ, తండ్రి ఇచ్చేటువంటి సపోర్ట్ అతనిలో మార్పు తెస్తాయి. సో ఒక ప్రేమ విఫలమైతే జీవితం ముగిసిపోదని, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఇంకొకరు ఉంటారని తెలుసుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. అలాగే స్టూడెంట్స్ చదువుల ఒత్తిడి వల్ల పరీక్షల భయంతో ప్రాణాలు తీసుకోవడం ఎంతో తప్పు అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సినిమా స్నేహితుడు. సో ఇదే మనకి హిందీలో 3 ఇడియట్స్గా వచ్చింది కదా. సో ఇందులో కాలేజ్ నుంచి సస్పెండ్ అవుతాననేటువంటి భయంతో తండ్రి నమ్మకాన్ని పోగొట్టుకోలేక బిల్డింగ్ పైనుండి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు సెంథిల్ అనేటువంటి ఒక యువకుడు. కానీ ప్రాణాలతో బయటపడ్డాక అతనికి అర్థమవుతుంది, ఒక సర్టిఫికేట్ లేదా మార్కుల షీటు మన ప్రాణం కంటే పెద్దది కాదని. సో వీల్ చైర్లో కూర్చునే తన భయాలన్నింటినీ దాటుకొని తను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధిస్తాడు. సో పరీక్షల్లో ఫెయిల్ అయితే లైఫ్ అయిపోలేదు ఫ్రెండ్స్, చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే, చదువే జీవితం కాదు అని చక్కగా చూపించినటువంటి సినిమా అది. అండ్ ఇంకా చెప్పాలి అంటే, ఒకసారి మనం విఫలమయ్యామని మన జీవితం అక్కడితో ఆగిపోదు కదా. మన కోసం ఒకసారి మనం అనుకున్నటువంటి మార్గం మూసుకుపోతే కొత్త మార్గం ఓపెన్ అవుతుంది అని చూపించినటువంటి సినిమా జెర్సీ. అలాగే భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి, బాధను ఒంటరిగా మోయాల్సినటువంటి అవసరం లేదు. మన జీవితంలో ఎన్ని బాధాకరమైనటువంటి అనుభవాలు ఎదురైనా చావు దానికి అస్సలు పరిష్కారం కాదు అని చెప్పినటువంటి సినిమా డియర్ కామ్రేడ్. సో ఈ సినిమాలన్నీ కూడా మనకు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాయి. అదేంటంటే, ఒకరోజు కన్నీళ్ళు ఉండొచ్చు కానీ రేపు ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. ఒకరోజు దారి కనిపించకపోవచ్చు కానీ రేపు కొత్త దారి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈరోజు మనం ఒంటరిగా అనిపించవచ్చు కానీ మాట్లాడితే మన పక్కన నిలబడేటువంటి మనుషులు కూడా ఉన్నారని తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు మనసు అలా భారంగా అనిపిస్తే మౌనంగా బాధను మోయకండి, మాట్లాడండి, సహాయం అడగండి. ఎందుకంటే జీవితం చాలా విలువైంది, జీవితం ఒకేసారి లభించేటువంటి అద్భుతమైన విలువైన బహుమతి. సో ఇది ఇవాళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరికొన్ని లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, వింటూ ఉండండి వివిధ భారతి FM 5 విత్ యువర్ RJ సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్లో.

జరే ఆల్ ఇస్ వెల్, ఓటమో పెన్షను బోలురే ఆల్ ఇస్ వెల్. హార్ట్ లో బ్యాటరీ చార్జరే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగింది. సదస్సులో ఈరోజు స్థూల రాష్ట దేశీయ ఉత్పత్తి, జీఎస్టీపీ, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, అంజీబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను ఈరోజు ఆయన పంపిణీ చేశారు. తిరుపతి విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసు నడిపేందుకు Fly91 విమానయాన సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యకలాపాలను ఈరోజు నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమకాలీన అంశాలపై ఆయన చర్చిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనదారులపై ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనాలపై నంబర్ ప్లేట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పష్టంగా చదవడానికి వీలుగా ఉండటం తప్పనిసరి అని సీఐ ఎస్ రాము సూచించారు. తోతాపురి మామిడి రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద కిలోకి 4 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం 281 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్, స్వల్పకాలిక రుణాల ద్వారా తీసుకునేందుకు మార్క్ ఫెడ్కు అనుమతిస్తూ వ్యవసాయ శాఖ ఎక్సాఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 80% రాయితీపై 90,222 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్టంలోని వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటలు

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రకృతి మనకు జీవనాన్ని ఇస్తుంది, కానీ కొన్నిసార్లు అదే ప్రకృతి శక్తి విపత్తుల వల్ల మనుషుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడటం, కరువులు, ఇవన్నీ కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కలిగించినటువంటి భారీ నష్టాన్ని, అవి ఎదుర్కొన్నటువంటి కొన్ని ప్రాంతాల గురించి ఈరోజైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రాంలో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్, మరి మనమైతే రీసెంట్గా చూసాము ఇటీవల టిబెట్ గ్లేసియర్ సంక్షోభం ప్రధానంగా సో గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇలా శరవేగంగా మారుతున్నటువంటి వాతావరణ మార్పుల కాలంగా మరి టిబెట్లో ఏం జరిగిందో మనమైతే చూసాం కదా. సో మరి ఈ ఆగస్ట్ 26న నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సుమారు 5200 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక భారీ గ్లేసియర్ మంచు కొండ చర్యలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్నటువంటి నదిలో పడిపోయాయి. సో ఈ హిమమంచు ప్రవాహం వల్ల బిలియన్ల కొద్ది ఘనపుటడుగుల మంచు, బురద, నీరు ఒక్కసారిగా పోటే, కోసి, అలాగే త్రిశూలి నదుల్లో పోటెత్తాయి. దీనివల్ల సునామీని తలపించేలాగా హఠాత్తుగా వరదలు, సో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాయి కదా, సో ఇలా వచ్చాయి. ఈ విపత్తు కారణంగా నేపాల్ అలాగే టిబెట్ పరిసర ప్రాంతాల్లో 1350కి పైగా ప్రజలు మరణించగా వేలాది మంది గల్లంతయ్యారు. అనేక గ్రామాలు, వంతెనలు, జల విద్యుత్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి. సో దీనికి మెయిన్గా సైంటిఫిక్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ గ్లోబల్ వార్మింగ్, తర్వాత గ్లేసియర్ లేక్స్ పెరగడం, అలాగే వాతావరణ మార్పుల తీవ్రత. సో ఇవన్నీ కూడా వీటికి కారణంగా ఉన్నాయి. అలాగే మరి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మరి మన భారతదేశంలోనే ఇలా అంటే ప్రకృతి విపత్తుల రూపంలో చాలాసార్లు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడినటువంటి ప్రదేశాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్త ప్రసారం వింటారు.
1: వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి ఈ సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.
2: ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, ఏ హోగ్యా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై, తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన

0: నిలకడైన వృద్ది, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్ పింగ్ తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులొస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్దారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
1: 100,000 Indian rupees, which is probably barely $1,000, but which means a lot for a woman who didn't earn anything until then, has now exceeded about 30 million, whose personal income is over 100,000 Indian rupees.
0: WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus, ఢిల్లీలో జరిగిన ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కలుసుకున్నారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ సాధించిన ఆరోగ్య పురోగతికి డాక్టర్ టెడ్రోస్ నడ్డాను అభినందించారు. గర్భధారణ నుంచి కౌమార దశ వరకు తల్లులు, పిల్లలకు అండగా నిలుస్తూ ప్రజల చెంతకే ఆరోగ్య సంరక్షణ చేరవేస్తున్న ఆశా కార్యకర్తలు భారత్లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కాన్పులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరమ్వీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు

రేపు రక్షణ ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని, ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమాపేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఎక్కువగా జరిగేటువంటి ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బంగ్లాదేశ్, బంగాళాఖాతానికి సమీపంలో ఉండడం వల్ల తుఫాన్లు, వరదలు తరచుగా ఇక్కడ బంగ్లాదేశ్లో ఎదురవుతూ ఉంటాయి. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలు ముఖ్యంగా ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. అలాగే భారతదేశంలో తుఫానుల ప్రభావాన్ని తరచుగా ఎదుర్కొనేటువంటి రాష్ట్రాల్లో ఒడిశా కూడా ఒకటి అని చెప్పచ్చు. తీర ప్రాంతాల్లో బలమైనటువంటి తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు, బలమైన గాలులు ఇవన్నీ కూడా ఒడిశాకి ఈ ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. అంతేనా, బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి తుఫానుల ప్రభావం వలన, అలాగే తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలను ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతం కోస్తా ఆంధ్ర. అండ్ ఇంకా మరిన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి, సో మరి వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ డమరుకం. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై.

మూర్తి ఎఫ్ఎం 101.3. మరి ప్రపంచ వ్యాప్తంగా నేచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని ప్లేసెస్ గురించి మనం అయితే చెప్పుకుంటున్నాం కదా. అండ్ అలాగే భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతక కార్యకలాపాలు ఎక్కువ కనిపించేటువంటి ప్రాంతాల్లో జపాన్ కూడా ఒకటి. ఇది భూమి ఏకపల సరిహద్దుల దగ్గర ఉండడం వల్ల ఇది ప్రధాన కారణంగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇందులో అంటే జపాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూకంపాలు, సునామీలు, సో ఇలా ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. అలాగే ఇండోనేషియా, ఇక్కడ కూడా భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు ఎక్కువగా గురయ్యేటువంటి ప్రాంతం ఇది. 2004లో ఇండియన్ ఓషన్లో వచ్చినటువంటి సునామీ వల్ల ఈ ప్రాంతం చాలా ప్రభావితమైంది అని చెప్పచ్చు. అలాగే భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం ఇలాంటి ఎన్నో విపత్తులు అనేవి కూడా సంభవిస్తూ ఉంటాయి. ప్రకృతి విపత్తులను మనం పూర్తిగా ఆపలేకపోయినా ముందస్తు హెచ్చరికలు, సరైన ప్రణాళిక, సురక్షిత నిర్మాణాలు, ప్రజల్లో అవగాహన ఇలాంటి వాటి ద్వారా చాలా వరకు మనమైతే ఈ నష్టాన్ని తగ్గించవచ్చు. సో ఇది వాళ్ళ మనం మీకు తెలుసా అండి. ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం. ప్రతి ఆర్జే సమత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో నాయకత్వమే కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ, అధికారులు ఉద్యోగుల్లో నాయకత్వ పటిమ పెరిగితేనే ప్రజలకు పాలన మరింత వేగంగా సమర్థంగా చేరుతుందని తెలిపారు. 5 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం వల్ల వేగవంతమైన ప్రయాణికుల రవాణా, సౌకర్యవంతంగా సరుకుల రవాణాకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో వారు స్పందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అంజీబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను ఈరోజు ఆయన పంపిణీ చేశారు. తిరుపతి విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసు నడిపేందుకు Fly91 విమానయాన సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యకలాపాలను ఈరోజు నుంచి నిర్వహించనున్నట్లు, వారంలో 4 రోజుల పాటు ఈ సర్వీసు నడపనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి LEST 2027 ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె విట్రి సెల్వి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరానికి నిర్వహించే LEST పరీక్షను 2027 ఏప్రిల్ 10 నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తాత్కాల బదిలీపై విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగులు భక్తులకు అంకితభావంతో విశేష సేవలందించాలని టీటీడీ జేఈఓ ప్రబల గోపినాథ్ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యూటేషన్ ఉద్యోగుల కోసం తిరుపతిలోని శ్వేత ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 80% రాయితీపై 90,222 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్టంలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

ఈ స్థిర ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే లేడీస్ జిమ్కి వెళ్ళాలన్నా, మంచి డైట్ ఫాలో కావాలన్నా, లేదా అందంగా తయారవ్వాలన్నా, అది ఎవరో చూసి మెచ్చుకోవాలనో, లేదా సమాజం పెట్టినటువంటి బ్యూటీ రూల్స్ అండ్ స్టాండర్డ్స్కి ఫిట్ అవ్వాలనో కాకుండా, కేవలం మన సంతోషం ఆరోగ్యం కోసమే చేయడమే అసలైన జీవించడం అన్నమాట. సో మన అందం కానివ్వండి, ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా మన కోసమే. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు, లవ్ యువర్ సెల్ఫ్, అప్పుడే ఇవన్నీ కూడా మనం, అంటే జిమ్కి వెళ్ళాలంటే ఏదో ఎవరో ఏదో అన్నారు కాబట్టి వెయిట్ తగ్గడానికి జిమ్కి వెళ్ళడం కాదు కదా. అలాగే మంచి డైట్ ఫాలో అవ్వాలన్నా, మన స్కిన్ కానీ లేకపోతే హెయిర్ ఇష్యూస్ ఇలాంటివి ఏదన్నా ఉండాలి, ఉండకుండా ఉండాలి అని అన్నా, అలాగే చక్కగా అందంగా తయారవ్వాలి, అది కూడా ఎవరో మెచ్చుకోవాలని కాదు, మిమ్మల్ని చూసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీకు కలగాలి. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన మీద మనకి ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం ఇష్టపడగలుగుతామో, ప్రేమించగలుగుతామో, గౌరవించుకోగలుగుతామో, అప్పుడే ఇవన్నీ చేసుకోగలుగుతాం అనమాట. నేను ఇంట్లో పనంతా చేస్తున్నాను, ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటున్నాను అని అదొక్కటే కాదు కదా, జీవితం అంటే మన కోసం కూడా కాస్త జీవించాలి. మరి ఎలా జీవించాలి అనేటువంటి విషయం గురించి అయితే నేను ఈరోజు మన ధీర ప్రోగ్రాంలో మాట్లాడబోతున్నాను. అండ్ మీరు కూడా తెలుసుకోవాలి అంటే మరి వింటూ ఉండండి వివిధ్ భారతి FM బై విత్ యువర్ RJ సమత.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగానిక్ సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై నివేదికతో సమావేశం ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట అభివృద్ది వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. హంద్రీనీవ, వెలుగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: దేశంలో యాజ్ ఆన్ టుడే టోటల్ గా పవర్ గ్రిడ్ సింగిల్ గ్రిడ్ ఉంది, రోడ్ గ్రిడ్ వచ్చేసింది, ఇంకొక పక్క పోర్ట్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఉద్యమం ప్రారంభం ఇంకుడు గుంతలు. అది లీడ్ అయ్యేది నేషనల్ లెవెల్లో రివర్స్ గంగా కావేరీ లింక్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు 36 ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి చేయాలి, నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం, ఫైనాన్స్ స్ట్రక్చరింగ్ కూడా చేశాం. అమలు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ ది, అదే మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కలెక్టర్స్ అందరిది.
0: అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అంశాలను వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. భూముల హక్కులకు శాశ్వత పరిష్కారం కల్పించేలా మీ భూమి బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, ఈ ప్రాజెక్టుల ద్వారా 540 కిలోమీటర్ల మేర రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ది కానున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్రానికి సంబంధించి అరక్కోణం, రేణుగుంట మధ్య 3, 4 రైల్వే లైన్లు ముఖ్యమైనవని, వీటి ద్వారా తిరుపతి, రాయలసీమ ప్రాంతాలకు రైలు అనుసంధానం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్దికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు వారు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సభ్యులు ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేసి వ్యర్థాలను తొలగించారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈరోజు నుంచి

0: ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరతగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను మంత్రి స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్ధిదారుల ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహారం అందిస్తూ కృష్ణా జిల్లాను పోషకాహార లోపాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా సమగ్ర శిశు అభివృద్ది సంస్థ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విమల తెలుపుతూ,
1: ప్రతి సంవత్సరం పోషణ మాసం నిర్వహిస్తామండి. ఇది 2026 సెప్టెంబర్లో ఈ నెలంతా కూడా ఈ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తాము. 9వ రాష్ట్రీయ పోషణ మాసం ఇది. ఇందులో భాగంగా ఆహార వైవిధ్యము, ప్రోటీను, తర్వాత తాజా వేడి భోజనం ఎలాగా, కమ్యూనిటీ భాగస్వామ్యం ఏమిటి, బాల్య వికాసము మరియు ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ఈ అన్నింటి మీద అవగాహన కల్పించుకుంటూ వెళతామండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఏ విధంగా వెళ్లాలనేది కూడా మన అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన చేసుకుంటూ వెళతాము.
0: డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డీఎస్సీ ప్రక్రియలో ప్రశ్నాపత్రం తయారీ, నియామకాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇప్పటికే ఈ అంశంపై పలు వివరాలను వెల్లడించామని జగన్మోహన్ రెడ్డి తెలుపుతూ,
2: సాఫ్ట్ వాల్ పేరిట మరో 38 ఉద్యోగాలు ఇచ్చేసినారు పరీక్షలే రాయకుండానని. మరికొన్ని కేసుల్లో అయితే సాపే చక్రం తిప్పేశాం. పై నుంచి ఆదేశాలు ఇవ్వడం, కింద దాన్ని అమలు చేయడం, ఏ స్థాయిలో జరిగింది ఈ స్పోర్ట్స్ కోటాలో స్కాములు అన్న దానికి చూసుకుంటా పోతా ఉంటే తొవ్వే కొద్దీ అక్రమాల మీద అక్రమాలు కనిపిస్తా ఉన్నాయి. విశాఖపట్నంలో ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కేటగిరీలో అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఇచ్చినారు.
0: ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 10వ సెప్టెంబర్ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే ఆ పరిస్థితులను అధిగమించి ఆలోచించాలన్న అంశంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలలో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆత్మహత్యల నివారణకు రాష్ట్రంలో విస్తృత కార్యాచరణను అమలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా రాష్ట్రంలో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టెలిమానస్ 1444161 ద్వారా కౌన్సిలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి సంకేతాలను గుర్తించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తారు.

0: వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట,
5: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట.

ఎస్, ధీర ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఆడవాళ్ళు జిమ్కి వెళ్ళాలన్నా, మంచి డైట్ ఫాలో అవ్వాలన్నా, లేదా అందంగా తయారవ్వాలన్నా, ఎవరో చూసి మెచ్చుకోవాలని లేదా సమాజం పెట్టినటువంటి స్టాండర్డ్స్కి ఫిట్ అవ్వాలని కాకుండా మన సంతోషం కోసం, ఆరోగ్యం కోసం చేయడమే ముఖ్యం అని చెప్పాను కదా. సో మరి మనం బరువు తగ్గాలనుకుంటే లుక్స్ కోసం మాత్రమే కాదండి, స్ట్రెంగ్త్ కోసం, కాన్ఫిడెన్స్ కోసం అని కూడా గుర్తుంచుకోండి. మన ఒంట్లో శక్తి పెరగడానికి, రోజంతా యాక్టివ్గా ఉండడానికి ఇలా మనం కరెక్ట్ స్టాండర్డ్స్ అనేవి సెట్ చేసుకోవాలన్నమాట. ఫిట్నెస్ అంటే కేవలం సైజ్ జీరో మాత్రమే కాదు, మన శరీరానికి ఉండేటువంటి ఒక రియల్ పవర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన శరీర రంగు, ఆకారం ఎలా ఉన్నా దాన్ని గౌరవించాలి. అండ్ మేకప్ అనేది ఇతరుల్ని ఆకర్షించడానికి కాదు, అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనకు అది ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడేలాగా ఉండాలి. అండ్ మనం టీవీ ఆన్ చేస్తే చాలు, ఒక మోడల్ ఎలాంటి ముడతలు మచ్చలు లేని ఫేస్తో, తెల్లగా పర్ఫెక్ట్ జీరో సైజ్ బాడీతో మెరిసిపోతూ మనకు కనిపిస్తుంది కదా. కానీ అలా కనిపించడానికి చేసేటువంటి శ్రమ, మేకప్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అలా ఏదో సోషల్ మీడియాలో చూసేసి మనం కూడా అలాగే ఉండాలి అని, ఫాలో అవ్వాలని ఎంతో కష్టపడుతుంటారు చాలామంది. సో అలాంటివి పెట్టుకోకూడదు. సో ఇలాగా మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం బ్యూటీ స్టాండర్డ్స్ గురించి. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత

ధీర ప్రోగ్రాంలో మనం అవుతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఎక్కడో పెట్టినటువంటి బ్యూటీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవ్వాలని లేదా ఏదో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్లో చూపించినటువంటి ఒక పర్ఫెక్ట్ షేప్ అలాగే పర్ఫెక్ట్ స్కిన్ హెయిర్ సో ఇలాగా ఉండాలని చాలామంది తాపత్రయపడుతుంటారు. అయితే ఈ రోజుల్లో అన్నిటికీ విఎఫ్ఎక్స్ కానీ ఫోటోషాపింగ్ ఇలా చేస్తున్నారు. యాడ్స్, ఫిల్మ్స్, స్క్రీన్ పైన చూపించేటువంటి స్కిన్ టోన్ అంతా కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ మహిమ కూడా అయ్యుండొచ్చు అని మనం గ్రహించాలి. అలాగే సెలబ్రిటీస్ అలా కనిపిస్తున్నారు అంటే వారి వెనక ఒక పర్సనల్ ట్రైనర్ ఉంటారు, పర్సనల్ చెఫ్ ఉంటారు, మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు అండ్ అలాగే అది వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి సో వాళ్ళు అంత చక్కగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరి ఒక సాధారణ గృహిణిగా లేదా వర్కింగ్ ఉమెన్గా మన బాధ్యతలు వేరే ఉంటాయి, మన జీవితం వేరే ఉంటుంది కదా. సో అది కూడా గుర్తించాలి. సో అందుకని అందరాని ద్రాక్ష పులుపు అన్నట్లుగా కాకుండా అది చెయ్యాలి అంటే వాళ్ళు ఎంత తప్పన పడుతున్నారు లేకపోతే ఎంత కష్టపడుతున్నారు అండ్ వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, సో వాళ్ళకు ఉన్నటువంటి అవైలబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి మన బాడీని మనకి తగ్గట్టుగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మీ శరీరం అనేది మిమ్మల్ని నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దాన్ని గౌరవించండి. మనం బ్రతికేటువంటి జీవితాన్ని ఎవరో చూసి మెచ్చుకోవాలనో లేదో ఎవరో బాగున్నావు అని అనాలనో మనల్ని మనం కష్టపెట్టుకోకూడదు కదా. సో మరి అది సంగతి అండ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సో మీరు ఫిట్గా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి అండ్ ఎంత పని చేసినా అలసిపోకుండా ఉండేలాగా అండ్ అలాగే ఏదైనా ఇష్యూస్, సమ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉండడానికి మీరు మీ బాడీని చక్కగా ట్రైన్ చేయండి, మెయింటైన్ చేయండి. తప్పించి ఎవరో చూసి మెచ్చుకోవాలని లేకపోతే ఏదో బ్యూటీ స్టాండర్డ్స్కి మీట్ అవ్వాలని మాత్రం అలా చేయకండి. సో ఇదన్నమాట సంగతి. అండ్ మన అందం, ఆరోగ్యం అనేది కేవలం మన కోసమే అని గుర్తుపెట్టుకోండి. సో ఇది వాళ్ళ మన ధీర ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ కేంద్ర

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలోనే అత్యంత బద్ధకస్థులైనటువంటి జంతువు ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలోనే అత్యంత బద్ధకమైనటువంటి జంతువు ఏది? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్కి. ఒక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ షాక్.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, మరి అతి బద్ధకమైనటువంటి జంతువు ఏంటి ప్రపంచంలోనే అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. కాకర్ నుంచి పద్మ, భవ్య, చింటు, శేఖర్, వెల్కమ్ టు సందడి సందడి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. అండ్ అలాగే సో మార్నింగ్ అయితే మెసేజ్ పంపించారు పెడ నుండి నరసనాగ శివగంగ గారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ చిన్ని గారు, బాగున్నారంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి సందడి సందడికి స్వాగతం అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అనమాట. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యదోజీ, సకుబాయ్ గారు సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు శుభ మధ్యాహ్నం అంటూ సందడి సందడి కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలాగే కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారనమాట మెసేజ్. సో కొన్ని మెసేజెస్ అయితే ఇంకా లోడ్ అవుతున్నాయి, మేబీ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. పెడన జోగనంద్ర కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామం నుంచి గంటా సురేష్ గారు పంపించారు, కానీ కాదండి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఆన్సర్ అయితే పంపించారు బట్ మీ పేరు పంపించలేదు, సో ఆన్సర్ అది కూడా కాదండి. అండ్ ఇంకా మరి లిజినెస్ పంపించినటువంటి మెసేజెస్ అయితే అవన్నీ కూడా చూసేద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు శ్రీనివాస్ వర్మ గారు నకగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పణిసత్యశ్రీ గారు తెనాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్ నగర్ పంపించారు కానీ కాదండి. అలాగే గంటా సురేష్ గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే అనంతపురం నుంచి అక్తర్ ఇమాంబి వలీ భాషా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుండి దామర్లా చిన్నమస్తాన్ రావు గారు, అలాగే పెద్దమస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఎనుగంటి నాగేంద్ర గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గోపీ గారు పాతిబండ్ల నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అలాగే నేతాజీ గోపి మంజుల

సత్యవేదు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా గడ్డం వంకయ్య గారు బందరపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, రాజా నుంచి జయనగర్ పంపించారు, కానీ కాదండి ఆన్సర్ అయితే. కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి మస్తాన్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అన్నమయ్య జిల్లా చౌడపల్లి నుండి గౌతమ్ చంబి. అండ్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉషశ్రీ జస్విన్ హైందవి మోక్ష క్రియ అంటూ పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రామళ్ళకోట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్ అండ్ మెర్సీ విజయ పంపించారు, ఆన్సర్ కాదండి. అలాగే చక్కని స్వరంతో మమ్మల్ని మైమర్పిస్తున్న మీ కార్యక్రమానికి అభినందనలు మేడం అంటూ పంపించారు రాజశేఖర్ రాజు గారు, బీవి నగర్ నెల్లూరు నుంచి. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, విజయవాడ నుంచి వేణు మా ఓకే విజయలక్ష్మి గారు ఓకే ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, దేవనూరు మజిలా చిన్నపల్లి నుండి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్, జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్నూలు నుంచి నజీర్ అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా శుభ మధ్యాహ్నం అంటూ ధనుంజయ్ గారు అనంతపురం నుంచి పంపించారు, నో ప్రాబ్లం అండి. క్వశ్చన్ మరొకసారి చెప్పడం కంటే ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కానూరు నుంచి. తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆచారి భారతి కౌతాళం కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మునహరి యశోద జానకి రాజు గారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసమ్మ అలాగే శివగంగ గారు రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు పంపించారు. ఓకే, అండ్ ఇంకా శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు సో దగ్గరగా పంపించారండి ఆన్సర్. అండ్ నరేష్ మెస్సీ విజయ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి పంపించారు దేవి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా చెరిపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సాయి దర్శన్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి అనమాట. ఓకే, అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, వనపర్తి జిల్లా ఆత్మకూరు దేవరపల్లి నుంచి. గోవర్ధన్ రావు ఇంద్రబాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముంతా పెద్దన్న గారు మార్కాపురం నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు పంపించారనమాట. ఓకే, అలాగే గద్వాల్ జిల్లా నుంచి పంపించారు. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు. ఓకే, సో మరి రైట్ ఆన్సర్ అయితే చూసేద్దాం. అండ్ ఒక చిన్న నోట్ ఏంటంటే, దయచేసి లిజనర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కటే నెంబర్ నుంచి చాలా వేరే వేరే పేర్లతో మెసేజెస్ పంపిస్తున్నారండి, దయచేసి ప్లీజ్ అలా పంపించకండి. ఎందుకంటే మీరు ఒకటే నెంబర్ నుంచి వేరే వేరే వాళ్ళ పేర్లన్నీ రేడియోలో వినాలి అని అనుకొని పాపం పంపిస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఉన్నది మనకి టైం తక్కువ కాబట్టి, అండ్ అలాగే ఇది ఎస్ఎంఎస్ బేస్డ్ ప్రోగ్రామ్ కాబట్టి, సో లిజనర్స్ కాన్సన్ట్రేషన్ అంతా క్వశ్చన్ ఆన్సర్ మీదే ఉంటుంది కాబట్టి, సో దయచేసి ఇలా చేస్తే ఏంటంటే అనవసరంగా టైం వేస్ట్ అయితే అవుతుంది, సో దయచేసి గమనించగలరు. అండ్ డాక్టర్ సుమన్ గారు పుట్టపర్తి నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు, సో మరి రైట్ ఆన్సర్ కూడా ఏంటో చూసేద్దాం.

ఎస్, ప్రపంచంలోనే అత్యంత బద్ధకమైనటువంటి జంతువు అని ఏది అని అడిగాను. అండ్ ఇందులో ఫస్ట్ ఉండేది అయితే కోలాస్ అనమాట, కోలాస్ అలాగే స్లాత్. సో ఈ రెండు కూడా అత్యంత బద్ధకమైనటువంటి జంతువుల లిస్టులో సో ఫస్ట్ ఉంటాయన్నమాట. సో కోలాలు వచ్చేసి 20 నుంచి 22 గంటలు, 24 గంటలు అంటే రోజుకి దాదాపు ఒక 2 గంటలు మెలుకుతూ ఉంటాయి, మిగతా అంతా టైం పడుకునే ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే స్లాత్ కూడా 15 నుంచి 20 గంటలు అయితే

నిద్రపోతాయి. అండ్ అలాగే ఈ రెండిటికి మెటబాలిజం అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది, అలాగే శక్తిని ఆదా చేసుకోవడానికి ఇవి అసలు కదలవు అనమాట. సో అది మరి సంగతి. సో స్లాత్ అండ్ కోలా ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సరే.

మనం మామూలుగా ఏదైనా జంతువు అరిచినప్పుడు లేకపోతే ఇంకా ఆహారం తీసుకునేటప్పుడు ఏదో ఒక సౌండ్ అయితే చేస్తుంటుంది కదా, అలా సౌండ్ చేసేటువంటి జంతువులు మనకు తెలుసు. కానీ ఈ జంతువు ఎంత చిన్నగా సౌండ్ చేస్తుందంటే అసలు చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంటుందన్నమాట. అది చేసేటువంటి శబ్దాలు మనకి అస్సలు వినపడు. మరి ఇంతకీ ఆ జంతువు ఏంటంటారు? మరి మీకు కనుక తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, చాలా నెమ్మదిగా లో ఫ్రీక్వెన్సీలో అంటే అసలు శబ్దమే వినిపించదన్నమాట, అలా శబ్దాలు చేసేటువంటి జంతువు ఏమిటి? మరి ఈ ఆన్సర్కి, మరి ఈ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ అయితే పంపించేస్తూ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
7: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట అభివృద్ది వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. హంద్రీనివా, వెలుగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామని, పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు.

అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అంశాలను వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియలో ప్రశ్నపత్రం తయారీ నియామకాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర మంత్రివర్గం 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ ఈ ప్రాజెక్టుల ద్వారా 540 కిలోమీటర్ల మేర రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ది కానున్నాయని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు రాష్ట్రంలో విస్తృత కార్యాచరణను అమలు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా రాష్ట్రంలో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. పెడన్న జోగానంద్రా కాలనీ నుండి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా సాయి దర్శన్ శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే మూసాపేట మహబూబ్నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ పంపించిన ఆన్సర్ ఓకే. అలాగే విజయవాడ నుండి విజయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు నకగూడెం నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే రమేష్ దోంతి గారు అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్, బట్ కాదండి. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, బట్ ఆన్సర్ అయితే కాదు. అలాగే కొదుమూరు ఊర్మిళ వీరేష్ గారు పంపించారు ఓకే. అండ్ ఇంకా మళ్ళీ డిఫరెంట్గా ఆలోచించి పంపించారండి ఓకే. కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా యనుగంటి నాగేంద్ర గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే గంటా సురేష్ గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే అచ్చంపేట మండలం నుంచి

ఓకే. అలాగే కుసుమ గారు అంబట్టి నగర్ నుంచి రైట్ ఆన్సర్, కానూర్ నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు. బట్ ఆశా గారు ఏనుగు లేక చిన్న సౌండ్ చేస్తాయండి, అయ్యయ్యో. అండ్ రామణకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్. ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. సో అనురాధ గారు కూడా ఎందుకని ఇలా పప్పులో కలిసారు, ఏనుగులు చిన్న సౌండ్ చేస్తాయా? వాటికి మనకు తెలుసు కదా ఏనుగు అసలు ఘీంకరిస్తే ఎంత పెద్ద సౌండ్ వస్తుందో. నేను చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో సౌండ్ చేసేటువంటి యానిమల్స్ అని అడిగానండి. ఓకే. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. ఓకే. దేవనూరు మజిలా చిన్నంపల్లి నుండి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్. అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి తిరుపతి జిల్లా. ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు కరెక్ట్ ఆన్సర్. కౌతాళం కర్నూలు నుండి భారతి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సామ్రాట్ గారు దుదుకూరు నుంచి పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే ఓకే, రైట్ ఆన్సర్ అయితే పంపించారు జోగులాంబ గద్వాల్ నుంచి దేవి గారు. అలాగే ఫణిసత్య శ్రీ గారు తెనాల నుంచి పంపించారు. ఓకే. అండ్ శంకర్పల్లి పొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ గారు రైట్ ఆన్సర్. కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాకు అర్థం కాంది ఏంటంటే చాలామంది లిజనర్స్ ఏనుగు అని పెట్టారు. ఏనుగు ఎలా అవుతుంది చెప్పండి, అసలు అసలు ఎలా అవుతుంది? దాని ఘీంకారం మనకి తెలుసు కదా, ఏనుగు ఒక్కసారి అలా ఘీంకరించిందంటే ఎంత పెద్ద సౌండ్ వస్తుందో తెలుసా? సో చాలా నెమ్మదిగా, అసలు శబ్దమే వినపడినట్టు సౌండ్ చేసేటటువంటి లో ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి జంతువులు అని అడిగాను కదా. సో అలా అన్నప్పుడు మరి ఏనుగులు ఎలా వస్తాయి చెప్పండి, ఎలా వస్తాయి చెప్పండి. అండ్ ఇంకా దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుండి ఆన్సర్. ఓకే. గౌతమ్ చౌడేపల్లి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అలాగే జి సింగవరం కర్నూలు నుండి నజీర్ నూర్జహాన్, సో ఇందాక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు, కానీ కాదండి. అండ్ ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్ మౌలాలి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య ఓకే రామకృష్ణయ్య గారు పంపించారు ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అలాగే అండ్ రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే పెదనాన్న రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, కానీ కాదండి. అండ్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి, నో ప్రాబ్లం. నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. అలాగే కృష్ణా జిల్లా మువ్వ మండలం కాజ నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు అండ్ శ్రీదేవి గారు పంపించారు ఆన్సర్. అండ్ అలాగే రాజం నుంచి జయన్న గారు పంపించారు ఆన్సర్, కాదు. సో అదనమాట సంగతి. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, దరిపినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి పంపించారు ఆన్సర్, ఓకే కాదండి. అలాగే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే చాలా నెమ్మదిగా, అసలు లో ఫ్రీక్వెన్సీలో అసలు ఈ జంతువు శబ్దం చేస్తుందా చేయట్లేదా అని కూడా అనిపించేట్లాగా శబ్దం చేసేటువంటి జంతువు జిరాఫీ. సో జిరాఫీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మరి చూసేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో.

ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866242414. ఈ వాట్సాప్ నెంబర్కి మరొక సూపర్ సాంగ్ అయితే వినేస్తూ ఫ్రమ్ ద మూవీ పోకిరి అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్, మరి మన సందడి సందడిలో నేనడినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి చూసేద్దాం. నరేష్, మెర్సీ, విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట మహబూబ్నగర్ నుంచి. రైట్ ఆన్సర్ అయితే కాదండి, బట్ ఒకసారి థింక్ చేయండి. పడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మీ పేరు అయితే పంపించలేదు. ఓకే, సో మెసేజెస్ అయితే లోడ్ అవుతున్నాయి. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ దేవాంగ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దర్పినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కృష్ణా జిల్లా మువ్వా మండలం కాజా నుంచి తిరువేదిల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా పంపించారు, కానీ ఆన్సర్ అయితే కాదు. అండ్ రాజుల నుంచి జయనగర్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా సాయి దర్శన్, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడెం నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నేతాజీ గోపి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ జి సింగవరం కర్నూలు నుంచి నజీర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా దామర్ల చిన్నమస్తానరావు గారు అలాగే పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నర్సాపురం నుంచి నాగేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి అనుకుంటూనే ఉన్నారా? ఎస్, అప్పుడప్పుడు మన అనుకోవడమే కరెక్ట్ ఉంటుందండి ఆన్సర్ కంటే. సో నో ప్రాబ్లం. అండ్ ఇంకా మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ మౌలాలీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కానూ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత అనమాట. అండ్ మరి మనమైతే ఉన్నాం సందడే సందడిలో. అండ్ ఇంకా మరి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

ఎస్, మరి మనం సందడి సందడి ప్రోగ్రాంలో అయితే ఉన్నాం. అండ్ అలాగే నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూసేద్దాం. ఎస్ కేదార్, వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా గద్వాల్ నుంచి దేవి గారు పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కిషోర్ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కొత్తూరి లక్ష్మణ్ గారు ఆదిలాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అనంతపురం నుంచి అక్తర్ వలి భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా గంటా సురేష్ గారు పంపించారు ఆన్సర్, బట్ ఓకే. ఎరమిలి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదుటూరు కృష్ణ సంతోష్ గారు రైట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వరియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు.

అండ్ పుట్టపాక నుండి మిర్యాల ఆండాళ్లు తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే సాయి దర్శన్ శేష సాయి అంజన్ దేశిరెడ్డి గారు దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ పూజారి ధనంజయ్ గారు అనంతపురం సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కృష్ణా జిల్లా మువ్వ మండలం నుండి కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా రాజుల నుంచి జయన్ నగర్ బోరల్లి సంధ్యా గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అలాగే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కానూరు నుంచి తాతారావు గారు సినిమా పేరు ఓకే వాలే వాలే పొద్దులు ఈ పాట చాలా తర్వాత వింటున్నాను అంటున్నారు. సో ఇప్పుడైతే మీరు విన్నటువంటి ఈ పాట ఎస్పి బాలు గారు అలాగే చిత్ర గారి వాయిస్లో వాసు ఈ చిత్రం నుంచి విన్నారనమాట. అలాగే వనపర్తి ఆత్మకూరు జిల్లా దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ బీవీ సుబ్బారావు గారు మార్కాపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఐస్లాండ్ని పిలుస్తారనమాట. సో మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. సో మనకి అందరికి చాలా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్లో ఫస్ట్ ఉండేది బిర్యానీ కదండి. అయితే ఈ బిర్యానీలో కూడా ఎన్నో రకాల బిర్యానీలు అయితే వచ్చేసాయి. అయితే ఇందులో ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది ఏంటి అంటే మండీ బిర్యానీ కదండి. సో మరి ఈ మండీ బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248114 ఈ వాట్సాప్ నెంబర్కి. మండీ బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం? మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఎఫ్ఎం 101.3. చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చూసేద్దాం. మరి మండీ బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం అని అడిగాను కదా. అండ్ బాలాజీ గారు వనస్థలిపురం నుంచి, సో ఇందా క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు ఆన్సర్, ఓకే. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెట్సివిజ కానీ కాదండి ఆన్సర్ అయితే. అండ్ పెడన్న జోగానంద్రగాల నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస వర్మ గారు నక్కగూడెం నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, నెల్లూరు నుంచి. అండ్ ఇంకా ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి కాజా, ఓకే, కృష్ణా జిల్లా మువ్వ మండలం కాజా నుంచి తిరువిధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నాసిక వేణుగారు దేశపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుంచి మస్తాన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దురూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నేతాజీ గోపి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కె రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా మీ పేరు లావణ్య గారు, ఓకే, లావణ్య గారు పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కిషోర్ గారు నంద్యాల నుంచి, అనంతపురం నర్సాపురం నుంచి నాగేష్ లక్ష్మీ లవణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహది యశోద జానకిరాజు గారు. అండ్ కొట్టూరి లక్ష్మణ్ గారు ఆదిలాబాద్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి శంకర్పల్లి పొదుటూరు కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు కొమరంభీం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి దేవి గారు రైట్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి

వేడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి పంపించారు, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ, థ్యాంక్ యూ అండి. అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎవరు అంటే, బట్ మీ పేరు అయితే పంపించలేదండి. ఓకే, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు కరెక్ట్ ఆన్సర్. బాలాజీ గారు వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి పూజారి ధనంజయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డి పల్లి నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. మండి బిర్యానీ ఏ దేశానికి చెందిన వంటకం అని అడిగాను కదా, సో యమెన్ అనమాట. సో యమెన్ దేశానికి చెందినటువంటి సాంప్రదాయకమైనటువంటి వంటకమే మండి బిర్యానీ. సో మరి ఇది సంగతి, ఇది వాళ్ళది మన సందడి సందడి. అండ్ మీరందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వస్తుంది రణం ఈ చిత్రం నుంచి. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం అండ్ సందడి సందడి ప్రోగ్రామ్లో మనమైతే ఉన్నాం. అండ్ విత్ యువర్ ఆర్జే సమత.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఫైళ్లు పెండింగ్లో ఉంటే అభివృద్ది పాలన కూడా పెండింగ్లో ఉన్నట్టేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లీడర్షిప్ స్కిల్స్పై అమరావతిలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీ రైల్వే కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

రేణిగుంట అరక్కోణం రైల్వే మార్గంలో 3వ-4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 46 కిలోమీటర్ల మేర రాష్ట పరిధిలో తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా ఈ పనులు చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తుల సంక్షేమానికి టీటీడీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రమాదాలకు మాత్రమే పరిమితమైన బీమా సౌకర్యాన్ని విస్తరించి తొలిసారిగా సహజ మరణాలకు కూడా వర్తించేలా చర్యలు చేపట్టింది. తిరుమలలో సహజ మరణానికి 2 లక్షల రూపాయల బీమా ప్రయోజనం అందించే పథకానికి టీటీడీ పాలక మండలి ఆమోదముద్ర వేసింది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ సంస్కరణలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటనలు చేశారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం దారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావుకు కేబినెట్ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వేతన భత్యాలు, సిబ్బంది నియామకం, ఇతర ప్రయోజనాలు ఖరారు చేసింది. విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభమైంది. Fly 91 విమాన సర్వీసు తిరుపతిలో ఉదయం 8:05 బయలుదేరి 9:15 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9:45 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరి 10:50 తిరుపతికి వెళుతుంది. వారంలో 4 రోజుల పాటు ఈ సర్వీసు నడవనుంది. జూనియర్ మహిళా ఆసియా కప్ హాకీ 2026 టోర్నీలో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ను 19-0 తేడాతో ఓడించింది. తద్వారా ఆసియా కప్ 2026 సెమీస్లోకి ప్రవేశించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఆర్తి ఎఫ్ఎం 101.3. ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం ఇప్పుడు కనుక టైం చూసుకుంటే 4:04 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు వివిధ ప్రోగ్రాంలో మనమైతే వినబోతున్నాం 1 ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అనమాట. సో మరి ఈరోజు ఎవరు ఆ ఫిల్మ్ డైరెక్టర్ అంటే, ఈయన పేరుకి ప్రత్యేకంగా మనము ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈయన సినిమాల్లో కామెడీ ఉంటుంది, ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే పక్క మాస్ పల్స్ అయితే ఉంటుంది. అండ్ అందరినీ ఆకట్టుకునేటువంటి సెంటిమెంట్ కూడా చాలా ఉంటుందన్నమాట. మరి ఆయనే ద మోస్ట్ ఫేమస్ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు. సో మరి ఈరోజు ఆయన ఫిల్మ్ డైరెక్షన్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుంటూ, మరి ఆయన దర్శకత్వం వహించినటువంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు అయితే ఉన్నాయి కదా, సో వాటిలోంచి మంచి మంచి పాటలు అయితే వినేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

అయ్యా, స్వస్తి శ్రీ చాంద్రవార ప్రభాదినామ సంవత్సర మాఘశుద్ధ పంచమి ఫిబ్రవరి 10వ తారీఖు గురువారం రేవతీ నక్షత్రయుక్త ధనుర్లగ్నం తెల్లవారుజామున 4:14 నిమిషములకు వివాహ శుభము.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఈవివి గారి డైరెక్టింగ్ స్టైల్ ఎలా ఉంటుందనేది. సో ఈవివి గారి డైరెక్షన్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలంటే

ముందుగా మనకు గుర్తొచ్చేది ఆయన స్టైల్ అంటేనే నాన్ స్టాప్ కామెడీ, అలాగే క్రేజీ కాన్సెప్ట్స్ అనమాట. మగవాళ్ళు వంట మనుషులు అయితే ఎలా ఉంటుంది, లేకపోతే మగవాళ్ళు ఆడవాళ్ళు అయిపోతే ఎలా ఉంటుంది? సో ఇలాంటి ఐడియాస్ జంబలక్కడి పంబాలో చూపించవచ్చు, అలాగే ఆ ఒకటి అడక్కు పిసినారి తనం మీద చూపించవచ్చు. ఇలా అవుట్ అండ్ అవుట్ క్రేజీ ఐడియాస్తో థియేటర్స్తో నవ్వుల పండగ చేసినటువంటి మాస్టర్ ఆయన బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు గారి నుంచి బెస్ట్ కామెడీ టైమింగ్ రాబట్టుకోవడం కూడా ఆయనకే చెల్లిందని చెప్పచ్చు. మరి ఇలాంటి ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి ఆయన డైరెక్టింగ్ స్టైల్లో, మరి అవన్నీ ఏంటో కూడా తెలుసుకుంటూ అండ్ వింటూ ఉందాం. మరి ఈవివి గారు డైరెక్ట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాల్లోంచి పాటలు అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఉన్నాం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి ఈవీవీ సత్యనారాయణ గారి డైరెక్షన్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనేది. అండ్ అలాగే ఈవీవీ గారు కేవలం కామెడీనే కాదండి, కమర్షియల్ మాస్ పల్స్ కూడా బాగా తెలిసినటువంటి డైరెక్టర్. సో నాగార్జున గారితో ఈయన తీసినటువంటి హలో బ్రదర్, చిరంజీవి గారితో తీసినటువంటి అల్లుడా మజాక సినిమాలు టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్స్గా నిలిచాయి అనమాట. సో మాస్ ఆడియన్స్కి నచ్చేటువంటి హై ఎనర్జీ ఫైట్స్, కలర్ఫుల్ సాంగ్స్, అలాగే సూపర్ హిట్ మ్యూజిక్ ఇవ్వడంలో కూడా ఆయన స్టైలే వేరని చెప్పచ్చు. కామెడీతో పాటు కమర్షియల్ మీటర్ని కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసేది మన ఈవీవీ సత్యనారాయణ గారు అనమాట.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయింది కదా. మరి మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. మరి టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ, అండ్ అలాగే ఈ వర్షాలకి స్టే సేఫ్ కూడా అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా? ఈ వ్యాధి ఉన్నట్లే అయితే మీకు వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ చేతన్.
1: Yes, dear friends, I am talking about Alzheimer's disease.
0: అందుకే అన్నాను ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా అని. కొన్ని విషయాలు కాదు. అల్జైమర్స్ డిజీజ్ వల్ల మెదడులోని సెల్స్ డీజెనరేట్ అయిపోతాయి. ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే రోజు రోజుకి సమస్య తీవ్రమయ్యే వ్యాధి. డిమెన్షియా రావడానికి ప్రధాన కారణాల్లో అల్జైమర్స్ కూడా ఒకటి. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఆలోచన, ప్రవర్తన అన్ని నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతాయి. అల్జైమర్స్ గురించి కొన్ని నిజాలు. అల్జైమర్స్ డిమెన్షియా ఒకటి కాదు. డిమెన్షియాలో అల్జైమర్స్ ఒక టైప్, అల్జైమర్స్ ఒక క్రానిక్ కండిషన్. ఈ వ్యాధి లక్షణాలు చాలా స్లోగా కనిపిస్తాయి. అల్జైమర్స్ కి క్యూర్ లేదు, కానీ ట్రీట్మెంట్ వల్ల వ్యాధి తొందరగా తీవ్రతరం అవ్వకుండా చూడొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. అల్జైమర్స్ ఎవరికైనా రావచ్చు, కానీ 65 ఏళ్లు పైబడ్డ వారికి, ఫ్యామిలీ హిస్టరీలో అల్జైమర్స్ ఉన్న వారికి రిస్క్ ఎక్కువ. అందరూ అప్పుడప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. అయితే అల్జైమర్స్ ఉన్న వ్యక్తులు ప్రవర్తన లక్షణాలు సమస్య తీవ్రమవుతుందని తెలియజేస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తెలిసిన పనులే గుర్తు రాకపోవడం, ప్రాబ్లం సాల్వింగ్ కష్టమవ్వడం, మాట రాత సరిగ్గా లేకపోవడం, సమయం స్థలం గుర్తుకు రాకపోవడం, ఏది మంచిదో ఏది కాదో తెలుసుకోలేకపోవడం, పర్సనల్ హైజీన్ తగ్గిపోవడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుండి దూరంగా ఉండడం, ఈ

0: లక్షణాలు అల్జైమర్స్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతూ ఉంటాయి. అల్జైమర్స్ ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే ఈ లక్షణాలు తీవ్రమవుతూ ఉంటాయి. అల్జైమర్స్ ని 7 స్టేజెస్ లో వర్గీకరించవచ్చు. ఫస్ట్ స్టేజ్ లో అసలు ఏ లక్షణాలు కనిపించవు, కానీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఎర్లీ డయాగ్నోసిస్ కి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో మొట్టమొదటి లక్షణాలు కనిపిస్తాయి, మర్చిపోవడం లాంటివి. థర్డ్ స్టేజ్ లో ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, ఫోకస్ పెట్టలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటివి. కానీ ఇవి చాలా దగ్గరగా మసలే కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరికి తెలియవు. అల్జైమర్స్ ని సహజంగా ఈ స్టేజ్ లోనే డయాగ్నోసిస్ చేస్తారు. రోజు వారి పనులు చేసుకోవడంలో తేడా కనబడుతూ ఉంటుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఫిఫ్త్ స్టేజ్ లో సమయంలో పరిస్థితి ఇంకొంచెం తీవ్రమవుతుంది. కుటుంబ సభ్యుల సాయం లేనిది ఏ పని చేసుకోలేకపోతారు. స్టేజ్ 6 లో వారంతట వారు తినడం, బట్టలు వేసుకోవడం వంటి పనులు కూడా చేసుకోలేకపోతారు. ఇంకా ఫైనల్ 7 స్టేజ్ లో, ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పొచ్చు, ఈ స్టేజ్ లో మాట్లాడడం కూడా ఉండదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా తేడా వచ్చేస్తుంది. అల్జైమర్స్ ఉన్నవారు ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్ కు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకునే వారిపై బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. మెడికల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, ఇవాళ ఏ వారం లాంటి ప్రశ్నలు ఈ తర్వాత MRI, CT స్కాన్, PET స్కాన్ వంటి వాటి ద్వారా నిర్ధారిస్తారు. అల్జైమర్స్ కి ఇంతవరకు క్యూర్ లేదు. అయితే కొంత రిలీఫ్ ఇవ్వడానికి, డిజీజ్ అంత త్వరగా పెరగకుండా చూడడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఒకవేళ డిప్రెషన్, రెస్ట్లెస్నెస్, అగ్రెషన్, యాజిటేషన్, భ్రాంతి వంటి సమస్యలు కూడా ఉంటే వాటికి తగ్గ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాంతో పాటు డాక్టర్స్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా సూచిస్తారు, అంటే కొన్ని పనులు చేసుకోవడానికి కావాల్సిన స్ట్రాటజీస్ ని డెవలప్ చేయడం వంటివి. ఈ వ్యక్తిని డిజీజ్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతాయి. కన్ఫ్యూజన్ తగ్గించడానికి, చేతిలో ఉన్న పని మీద ఫోకస్ పెట్టడానికి, రోజు కావాల్సినంత విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి, కన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయడానికి ఈ స్ట్రాటజీస్ డెవలప్ చేస్తారు. అల్జైమర్స్ కి ఎలాగైతే క్యూర్ లేదో అలాగే ప్రివెంటివ్ మెజర్స్ కూడా పెద్దగా ఏం లేవు. కానీ నేను మాత్రం కొన్ని పాయింట్స్ చెప్తాను, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్ పీపుల్ విత్ అల్జైమర్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ పూర్తిగా మానేయడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, కాగ్నిటివ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, యాక్టివ్ సోషల్ లైఫ్ మెయింటైన్ చేయడం కూడా చాలా మంచిది. మెరుగైన ఆలోచన ప్రక్రియలు, ఆతృత, ఆందోళన, కుంగుబాటు, ఆక్రమణ మరియు మాంద్యం పరిష్కారం కోసం అభిజ్ఞా శిక్షణ, దట్ ఈస్ కాగ్నిటివ్ ట్రైనింగ్, హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయాలి, వాకింగ్ అయితే కంపల్సరీ తప్పకుండా చేయాల్సిన ఎక్సర్సైజ్ అండి. అది ఎవరైనా సరే మరీ మేజర్ డిజీజ్ లేకుండా, మరీ ఇబ్బంది లేకుండా ఉంటే ప్రతి ఒక్కరూ వాకింగ్ తప్పకుండా చేయాలి. ఎరోమా థెరపీతో కూడా చాలా మటుకు అల్జైమర్స్ ని మెయింటైన్ చేయొచ్చు. మ్యూజిక్ థెరపీ, డాన్స్ థెరపీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కోఆర్డినేషన్ తో, డాన్స్ కోఆర్డినేషన్, ఆ మూవ్మెంట్స్ తో పాటు బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అవుతుంది అని ఒక నమ్మకం. అంతేకాకుండా మ్యూజిక్ ప్రభావం బ్రెయిన్ డిఫరెంట్ ఫ్యాకల్టీ పైన పడుతుంది, కాబట్టి అది కూడా అల్జైమర్స్ ని కొద్ది వరకు అరికడుతుంది. యానిమల్ థెరపీ, ఎందుకంటే ఒక జంతువు, ఏదైనా పెట్ యానిమల్ దగ్గర ఉంటే దానితో మన రిలేషన్షిప్, ఒక లవ్, ఒక ఎఫెక్షన్, ఒక అన్కండిషనల్ లవ్ దొరుకుతుంది, ఇంకా పక్కకే ఉంటుంది. హ్యూమన్ ఈజ్ ఆల్సో సోషల్ యానిమల్, అందుకే మనకు ఎవరో ఒక పార్ట్నర్ కావాలి, కాబట్టి ఈ యానిమల్ థెరపీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటారు. లైట్ మసాజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ రిలాక్స్ ద మసిల్స్ అండ్ ద టెన్షన్ ఇన్ ద బాడీ. అలాగే కొన్ని చిన్న చిన్న పజిల్స్, రిడిల్స్ చదవడము, సోషల్ గా మాట్లాడడం వల్ల కూడా మన కాగ్నిటివ్ ట్రైనింగ్ లో ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ చికిత్స యొక్క గరిష్ట ప్రయోజనం పొందేందుకు అనుభవజ్ఞులైన వ్యక్తుల పర్యవేక్షణను నిర్వహించాలి. మీ కుటుంబంలో ఎవరికైనా అల్జైమర్స్ ఉంటే మీరు వారికి కావలసిన కేర్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఇది తేలికైన పని మాత్రం కాదు. దీనికి అన్నిటికంటే ముందు పేషెన్స్ అవసరం, అంటే సహనం, క్రియేటివిటీ అవసరం.

0: కొత్తగా చూడాలి. ఇది కూడా మనకు ఒక ఛాలెంజ్ కదా. ఆ ఛాలెంజ్ ని బర్డన్గా ఫీల్ కావద్దు. మనకు కూడా ఎన్నో స్కిల్స్ డెవలప్ అవుతాయి. అయితే ఇది చాలా స్ట్రెస్ఫుల్ గా కూడా ఉంటుంది ఒక్కో టైంలో. కాబట్టి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అయితే ప్రొఫెషనల్ కేర్ గివర్స్, ఫ్యామిలీ మెంబర్స్ సహాయం తీసుకోవడం కూడా అవసరమే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అల్జైమర్స్ మేనేజ్మెంట్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనిలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సంతమాగులూరు మండలం పొట్టవారిపాలెంలో క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను మంత్రి స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 5,000 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ఈరోజు పంపిణీ చేశారు. ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినాన్ని పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక పర్యాటకుల రాక గణనీయంగా పెరగనున్నందున శ్రీకాకుళం విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్దికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ వెల్లడించారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ గార్డ్ విధానాన్ని తీసుకొచ్చామని ఇందులో భాగంగా సీఐడి ఆధ్వర్యంలో సైబర్ వార్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట విపత్తుల నివారణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున 48 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈ వాళ్ళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 5:18. మరి ఈ టైంలో మనమంతా గీత్ గాథ చల్లంటూ సూపర్ హిట్ హిందీ న్యూస్ సాంగ్స్ను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి అందుకే మీకోసం ఇప్పుడు రాబోతున్నాయి అతరంగిరే మరియు బ్రహ్మాస్త్ర. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న గీత్ గాథ చెల్లో సూపర్ హిందీ సాంగ్స్ ను వింటూ ఎంజాయ్ చేస్తూ, మరిప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ తలాష్ మరియు కళంక్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ஏட்டுனம் லவ் லஸ்ட் டபுள் கஷ்டப்படாடிட்டுனம்.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యకులు జింగ్పింగ్ భారత్కు రానున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మండపంలో 12-13 తేదీల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మిగతా సభ్య దేశాల అగ్రనేతలు హాజరవుతున్నారు. రాష్ట వ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూములకు సంబంధించి స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ను తయారు చేయాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక పర్యాటకుల రాక గణనీయంగా పెరగనున్నందున శ్రీకాకుళం విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్దికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17ను సేవా దివస్గా జరుపుకుంటూ ఆ రోజు నుండి ప్రారంభించి అక్టోబర్ 17 వరకు 4 రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్టు బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ ప్రకటించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ బ్యాంకు యూనియన్లు సమ్మె తలపెట్టిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు అడ్వైజరీ జారీ చేసింది. సమ్మె కారణంగా సెప్టెంబర్ 11న బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని, అందువల్ల ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో స్వర్ణోత్సవ వేడుకల మాన్యుమెంట్ను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించనున్నారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,742 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ఆరంభమై చివరికి 138 పాయింట్ల లాభంతో 74,902 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 23,477 వద్ద స్థిరపడింది. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2026 ఛాంపియన్గా ఈస్ట్ జోన్ నిలిచింది. సౌత్ జోన్తో ఫైనల్ డ్రాగా ముగిగా ఫస్ట్

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 6:05. మరి ఈ టైంలో మనమంతా కృష్ణ తీరమంటూ జింగ్ జింగ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి వింటూ అలాగే మంచి మంచి పాటలతో ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కృష్ణ తీరాన్ని. ముందుగా మీకోసం కనుక ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి. మరి ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తుండండి, తర్వాత మిగతావన్నిటి గురించి ముచ్చటం చేసుకుందాం. స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల అంశానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని ఆయా జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణంపై 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను అందుబాటులోకి తేవాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
2: టోటల్ హౌస్ సైడ్స్ 2 సెంట్లు 3 సెంట్లు, అర్బన్ ఏరియా 2, గ్రామీణ ప్రాంతాల్లో 3. ఇప్పటికి ఆన్ గోయింగ్ హౌసింగ్ నియర్లీ 5 లక్షల చిల్లరుంది. ఇవి మార్చి లోపల కంప్లీట్ చేయడం, ఇంక్లూడింగ్ టిట్కో అండ్ అదర్ హౌసింగ్. మిగిలింది వీళ్ళు సైట్లు ఇచ్చారు, కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, కొంతమంది ఇండ్లు కూడా కట్టలేదు, వదిలిపెట్టారు. అవి అనలైజ్ చేయడం.
1: సమాజంలోని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో లీడర్షిప్, న్యూ ఏజ్ గవర్నెన్స్ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్లైన్లో ఫైల్స్, డేటా లేక్ వంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కృత్రిమ మేధ ఏఐ ద్వారా డేటాను విశ్లేషించుకుని ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉండాలని కోరారు. నూతన నాయకత్వ విధానంతో పనిచేయడం ద్వారా వేగంగా ఫలితాలను సాధించడంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకునేందుకు ఆస్కారం ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పర్యాటక రంగానికి

సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. దేశ విదేశాల నుండి పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్ ప్రపంచ తదుపరి పర్యాటక గమ్యస్థానం అనే ఇతివృత్తంతో ఐఏటీఓ సదస్సుని నిర్వహిస్తున్నారు. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా భారతదేశ స్థానాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. భూ యజమానులకు వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో నిబంధనల ప్రకారం ఉన్న 900,000 ఎకరాల రిజిస్ట్రేషన్లకు అవకాశమిస్తున్నామని చెప్పారు. ఈ ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలుగా గుర్తించిన 400,000 ఎకరాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. 22A తొలగింపు ప్రక్రియను సులభతరం చేస్తూ జీవో నెంబర్ 444 జారీ చేశామని, దీని ద్వారా వచ్చిన 28,790 ఎకరాల దరఖాస్తుల్లో ఇప్పటికే 1,100 ఎకరాలను జాబితా నుంచి తొలగించామని చెప్పారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు 100% మొబైల్ కనెక్టివిటీ ఉండాలని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్వర్క్ విస్తరణపై ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలతో సహా రాష్ట్రం నలుమూలలా కనెక్టివిటీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న 18 రెవెన్యూ స్థలాలను రాబోయే 7 రోజుల్లోగా టెలికాం సంస్థలకు అప్పగించాలని కలెక్టర్లకు గడువు విధించారు. అలాగే అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్న చోట్ల ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని 10 రోజుల్లోగా క్లియరెన్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు, ఎన్ఆర్సీలు ఏర్పాటు కాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటి ద్వారా 175 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇందులో 8 10 పడకల ఎన్ఆర్సీలు, 7 5 పడకల ఇంటిగ్రేటెడ్ ఎన్ఆర్సీలు, మరో 6 10 పడకల కొత్త కేంద్రాలు దశల వారీగా వినియోగంలోకి రానున్నాయని వివరించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎన్ఆర్సీల సంఖ్య 21 నుంచి 42కు, పడకల సంఖ్య 340 నుంచి 515కు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. కొత్త కేంద్రాల వల్ల తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు వారి ప్రాంతానికి దగ్గరలోనే వైద్య చికిత్స అందుతుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్దికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ వెల్లడించారు. పర్యాటక అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవిసుభాష్తో కలిసి ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డచ్ బంగ్లా, అరసవల్లి ఆలయం అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో శంషేర్ సింగ్ మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక పర్యాటకుల రాక గణనీయంగా పెరగనుందని చెప్పారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవ కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 86 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలవుతున్నాయని రాష్ట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వివరించారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేంద్ర పథకాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఈ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 25,304 కోట్ల రూపాయల కేటాయింపులుండగా, ఇప్పటి వరకు 10,552 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వాటాతో కలిపి ఇంకా 9,822 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా, ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లో 135 కోట్ల రూపాయలు, మదర్ శాంక్షన్ల కింద 9,687 కోట్ల రూపాయల నిధులున్నాయని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలు, సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారుల నుంచి ఆయన సమాచారం సేకరించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర

0: ప్రాంతాలపై ఈరోజు ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు రేపు ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: రామాచార్యులు తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితకాలమంతా కట్టుబడి పనిచేశారని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది బీజేపీ సీనియర్ నేత తమిళిసై రామాచార్యుల శత జయంతి ఉత్సవాలు తెనాలిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, నేటి తరానికి ఆయన సాదాసీదా జీవన శైలి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పీవీ బాలమణి కోరారు. పోషణ మాసోత్సవాల కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ మన తెలుగు భాషకు ఉండేటువంటి ఆ గొప్పతనం ఉంది చూసారు భయ్యా, అది చాలా హైట్లో ఉంటుంది భయ్యా. అంటే ఆ లెవెల్ ఆ రేంజే వేరు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చిన్నప్పటి నుంచి మనము చదువుకుంటూ తెలుసుకుంటూ వింటూ పెరిగాం కదా. అసలు ఇంతకీ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకంటారు అని ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? అఫ్కోర్స్ ఎప్పుడన్నా చిన్నప్పుడు ఎప్పుడో విని ఉంటాము. మనల్ని ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? సేమ్ సిచ్యువేషన్ భయ్యా. అందుకే మీకు నేను ఇప్పుడు చెప్దామని వచ్చాను. 16వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడైనటువంటి నికోలో డి కాంటి అనే వ్యక్తి తెలుగు భాషలోని ప్రతి పదం అచ్చుతోనే వస్తుందని, అచ్చుతోనే ముగుస్తుందని గమనించి దీనిని ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని సంబోధించారట. ఇక అప్పటి నుంచి మన తెలుగు భాష గొప్పతనం ప్రపంచ యాత్రికులకి ప్రపంచ భాషలకు కూడా అంటుకుంది.

నుంచి అనేక అనేక మార్పులు జరుగుతూ చాలామంది దాన్ని అలా వాడుకుంటూ ఉన్నారన్నమాట. అదనమాట సంగతి. సో మన గొప్పదనం మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి కదా, అందుకే ఇది కూడా అదనమాట సంగతి. దీని తర్వాత ఇంకా చాలా చెప్తాను భయ్యా, ఇది కాదు అది వేరే అనమాట. ఈలోపు మీకోసం ఒక మంచి సెపరేట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూనండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం కృష్ణ తీరంలో. జింగ్ జింగ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి ముచ్చటించుకుంటూ, భయ్యా మనం చాలాసార్లు చూసే ఉంటాం, రాత్రిపూట చీకటిలో మినుగులు పురుగులు చిన్న చిన్న లైట్లలా కనిపిస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ చిన్నతనంలో వాటిని పట్టుకొని ఆడుకొని కూడా ఉంటాము, ఇదంతా మనకు తెలిసినదే. కానీ కొన్ని రకాల గుడ్లగూపులలో కూడా బర్న్ ఓవల్స్ అని పిలువబడేటువంటి ఈ గుడ్లగూప జాతి పక్షులు మాత్రం కాస్త ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఇవి రాత్రిపూట చీకట్ల సమయంలో లైట్లలాగా మిలుకుమిలుకుమంటూ ఒక్కొక్కసారి మెరుస్తూ ఉంటాయట. అంటే వీటిని లైట్లా వెలుగుతాయంటారా, లేదంటే అలా కలర్ కలర్ఫుల్గా ఎగురుతూ ఉంటాయంటారా? మరి నేనైతే ఇప్పుడు చూడలా, మరి మీరేమైనా చూస్తుంటే కనుక మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఇది ఎలా ఉంటుందో వాళ్ళకి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈలోపు మీకోసం పెద్ద నుంచి ఒక మంచి సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న కృష్ణ తీరంలో. భయ చాలా మందికి ఎగ్జామ్కో లేదంటే ఇంటర్వ్యూకో వెళ్ళే ముందు కాస్త టాయిలెట్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుందట. ఎందుకంటే మనం ఎప్పుడైతే టెన్షన్కి కానీ లేదంటే భయానికి గురవుతామో అప్పుడు మన శరీరంలో హఠాత్తుగా విడుదలయ్యేటువంటి అడ్రినల్ హార్మోన్ అనేది ఈ పేగుల కదలికలను వేగవంతం చేయడమే ఇందుకు కారణమట. చూసారా భయ్య, ప్రతిదానికి సైన్స్లో ఒక లాజిక్ ఉంది, అది తెలియక మనం మ్యాజిక్ అనుకుంటాం. సో కాస్త తెలుసుకుంటే అది ఎందుకు జరుగుతుంది ఏంటంటే కూడా తెలుస్తుంది మనకి, బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇట్లాంటి స్టేజ్ని ఫేస్ చేస్తుంటాం భయ్య. సో ఈసారి ఎప్పుడైనా అట్లా అనిపించింది అనుకో, ఓకే ఇది ఎందుకు అంటే అడ్రినల్ హార్మోన్లు కాస్త వేగంగా పేగులను కదల్చడంలో జరిగింది అని అనుకుంటే పోలా, మనకి మన పక్కనోడికి కాస్త నాలెడ్జ్ షేర్ చేసినట్టుంటుంది. అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం ఆది పురుష్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చరించుకుంటూ. భయ కొంతమంది ఉంటారు భయ్యా, మహానుభావులు భయ్యా. వాళ్ళ టాలెంట్ ఎలా ఉంటుందంటే, ఎక్కడో 4 ఇళ్ల అవతల ఎవరింట్లోనో పాయసం చేస్తుంటే ఇక్కడున్న మనోళ్ళకు మాత్రం అదేంటో ఇట్టే వాసంత పసిగట్టేస్తూ ఉంటారు. మహానుభావులు. అసలు వాళ్ళు అలా ఎలా చెప్పేస్తున్నారా అనిపిస్తుంటుంది కదా. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్రత్యేక శక్తులు ఏమైనా ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి మన శరీరంలో ఇటువంటి వాటిని కనిపెట్టడానికి ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుందంట భయ్యా, అదే మన ముక్కు. ఇది ఎంత గొప్పదంటే, దాదాపుగా 100,000,000,000 వాసనలను సువాసనలను గుర్తించి గుర్తుపెట్టుకోగలదట. ఎంత టాలెంట్ ఉంది భయ్యా. వాడాలకనే ప్రతిదానికి మంచి విషయం ఉంది భయ్యా, అదని మన సంగతి. మరి ఇంత గొప్ప విషయాలు ఉన్న తర్వాత ఒక మంచి పాట వింటే కూడా బాగుంటుంది కదా. అందుకే మీకోసం మన జాతిరత్నాల సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ వినిపించేస్తున్నాను. అండ్ నేను కూడా మీకు బై బై చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ డేటాబేస్ను ఆధార్తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల డేటాతో అనుసంధానం చేయడం ద్వారా లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పెరగడంతో పాటు ప్రభుత్వ గృహ పథకాల ప్రయోజనాలు నిజమైన అర్హులకు చేరేలా చేయవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచ దేశాల అగ్రనేతలు హాజరు కానున్న నేపథ్యంలో ఢిల్లీ అధికారులు, పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దాదాపు 15,000 మంది పోలీసులను, 200 పారామిలిటరీ కంపెనీలను మోహరించారు. విమానాశ్రయాలు, హోటళ్లు, భారత్ మండపం సహా కీలక ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు. చైనా అధ్యకుడు జిన్పింగ్, రష్యా అధ్యకుడు పుతిన్ సహా పలువురు దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని విమానయాన సంస్థల పైలట్లకు డ్రగ్ పరీక్షలు నిర్వహించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఆదేశించింది. పైలట్ల డ్రగ్ పరీక్షలకు సంబంధించిన కొత్త నిబంధనల ముసాయిదాను సంబంధిత వర్గాలతో చర్చల అనంతరం ఈ నెలాఖరులో ఒక డీజీసీఏ ఖరారు చేసే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు పడనున్నట్లు తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 15-23 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు 12-20 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని జిల్లా అధికారులు హెచ్చరించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
5: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
6: ఆకాశవాణి వార్తలు చదువుతుంది మార్చుని కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. వార్తల వివరంగా. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతుందన్న ఘర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య ఎల్1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రునిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 ఏళ్లలో చైనా అధ్యక్షుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈరోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ఫ్లా

ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్ధికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేసుకున్నట్లు మోడీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ధి, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈరోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50%కి పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ను ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026 7వ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు GFF 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామ క్రమంలో తదుపరి దశ కుతుమేద్ ద్వారా జరగనుందని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కనెక్టెడ్ ఇండియా, సాధికారిక ఆర్థిక వ్యవస్థ, AI ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు. 2025లో $30 బిలియన్గా ఉన్న భారత్ ఏరోస్పేస్ రక్షణ మార్కెట్ల విలువ 2035 నాటికి రెట్టింపై $61 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి K.రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఏరోఫేస్ సరఫరా వ్యవస్థల్లోకి MSME సమ్మిళితం కోసం నిర్వహించిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన, సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో

వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ నిబంధనలు 2020ని వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ సవరణ నిబంధనలు 2020 ద్వారా సవరించింది. ఈ సవరించిన నిబంధనలు ఈ కామర్స్ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా వినియోగదారుల ప్రయోజనాలను పరీక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్ సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $100 పైన కొనసాగుతోంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమై అయినప్పటి నుండి ఇరు దేశాలు నౌకా రవాణాపై తమ భీకర దాడులను ప్రారంభించిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడే సమయానికి ఇంట్రా డే ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ 0.1% పెరిగి బ్యారెల్కు 101 అమెరికన్ డాలర్లు 30 సెంట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.22% పెరిగి బ్యారెల్కు 96 అమెరికన్ డాలర్ల 27 సెంట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విత్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 7:17. మరి ఈ టైంలో మనమంతా మనసును మనసే అంటూ తెలుగు సినీ క్విజ్ గేమ్ షో ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసై ప్రోగ్రామ్ని. మరి ఈ ప్రోగ్రాంలో నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానాలు పంపించాలి అంటే మీ వాట్సాప్ నెంబర్ నుంచి 0866243814 ఈ నెంబర్కి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత కలిపి పంపించేయడమే అదన్నమాట సంగతి. మరి ప్రశ్నలతో నేను రెడీ, సమాధానాల కోసం మీరు కూడా సిద్ధంగానే ఉన్నారనిపిస్తుంది. ఇక మొదలెట్టేద్దాం ఈనాటి మన ఈ ప్రశ్నలని. మొదటిది, కాంతో గేమ్ సుద్దు శాల్తిల్లేచిపోతాయి అంటూ మన బ్రహ్మానందం గారితో ఈ డైలాగ్ చెప్పించిన

రచయిత గారు ఎవరు? మీరు విన్నది కరెక్టే అండి. కాన్తో గేమ్స్ వద్దు, శాల్తీ లేచిపోతాయంటూ మన బ్రహ్మానందం గారితో మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పించినటువంటి రచయిత ఎవరు, అంటే ఈ డైలాగ్ ఎవరు రాశారు అని అడుగుతున్నాను అన్నమాట. ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0868-6242-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ వింటూ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మనసున మనసైలో ఇందాకడ ఒక క్వశ్చన్ అడిగాం కదా, గుర్తున్నదా? కాన్తో గేమ్స్ వద్దు, శాల్తీ లేచిపోతాయి అంటూ మన బ్రహ్మానందం గారు చెప్పిన ఈ మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్ రాసిన రచయిత ఎవరు అని, మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు అక్కడి నుంచో చూద్దాం. రాజోల నుంచి జయనగర్ పంపించేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ తదుపరి మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ మెర్సీ విజయన్కో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పాపం చాలామంది పంపించిన మెసేజ్లు ఖాళీగా కనబడుతున్నాయి. ఏంది, అనంతపురం నుంచి అనురాధ గారు పంపించేశారు, రైట్ ఆన్సర్ బట్ ఆప్షన్ కూడా ఇచ్చారు అందులో, ఒకటైతే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించేశారు మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి ఓ చాలా మెసేజ్లు ఖాళీ కనబడుతున్నాయి, కనకరాఫ్రం పెడల నుంచి రా

రాంగ్ ఆన్సర్ భయ్యా, నేను ఎవరు చెప్పారని అడగల, ఆ డైలాగ్ ఎవరు రాశారని అడిగాను. నెక్స్ట్, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు పంపించేశారు, బ్రహ్మానందం గారికి రాయలేదండి అంటూ. ఏంటో భయ్యా, మీరు పంపించాక నీ అర్థం కాలేదు. నెక్స్ట్, వేటపాలెం రామన్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించేశారు, రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, తదుపరి కానూరు నుంచి సాతారా గారు పంపించేశారు, గుడ్ ఈవినింగ్ సార్ అంటూ. వెరీ గుడ్ ఈవినింగ్ సార్, బట్ మన ప్రశ్నకి సమాధానం రాలేదు. నెక్స్ట్, గురు బసవరాజ్ ఫ్రమ్ బళ్ళారి కర్ణాటక అంటూ పంపించేశారు, బట్ మన ప్రశ్నకి సమాధానం అయితే రాలేదు. వచ్చుట్టు ఇంకా చాలా బాగుండేది. తదుపరి కర్ణాటక నుంచి కనగలూరు రామకృష్ణారెడ్డి గారు పంపించేశారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ. రాంగ్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య ఫ్రమ్ కడప పొద్దుటూరు నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, నున్ను నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ పంపించేశారు, వీరు త్రివిక్రమ్ లేదా పరుచూరి బ్రదర్స్ అంటూ, రాంగ్ ఆన్సర్. అన్నవర్జీ అస్సాం వలైకుం అంటున్నారు, వలైకుం అస్సలాం. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ. కాదుగా, నెక్స్ట్ అదన్నమాట సంగతి. మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటంటే, ఓకే మళ్ళీ పంపించారు మన ఫ్రెండ్స్, వనపర్త్ నుంచి డి గోవర్ధనరావు ఇంద్రాబాయ్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్, నూతి సత్యానంద హయత్నగర్ నుంచి ప్రశ్న వినలేదు అంటూ అది. సో ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఆ సినిమా డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు, ఆయనే ఆ సినిమాకి డైలాగులు రాశారు ప్లస్ డైరెక్షన్ చేశారు. మామూలు డైలాగులు అండి, అది మామూలు సినిమాన మణి అనే చిత్రం అనమాట అది. అది సంగతి. మరి నెక్స్ట్ మరొక ప్రశ్న, యాంద్రయ్యా యాం చేస్తున్నా, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం దొన్నపోతకు పాలు పితుకుతున్నారా దొన్నపోత అంటూ, మన జయప్రకాష్ రెడ్డి గారితో చెప్పించిన ఈ డైలాగ్ని రాసిన రచయిత ఎవరు? జయప్రకాష్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ డైలాగ్ రాసిన రైటర్ ఎవరు? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసుద మనసైలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, మరి దానికి మాత్రం మన ఫ్రెండ్స్ ఏమైన సమాధానాలు చెప్పారో చూసేద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి పంపించేశారు అంటే, నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్ అని. అండ్ నెక్స్ట్ మహంకాళి రాజేశ్వరి పంపించేశారు పొదులి నుంచి, గుడ్ ఈవినింగ్ అంటూ, బట్ ఆన్సర్ ఏదండి? నెక్స్ట్ హాయ్ అండి, మై ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్ నయ్యప్పనగర్ మేడ్చల్ నుంచి భద్రేశ్వరాచారి. నెక్స్ట్ రాజోల నుంచి జయనగర్ పంపించేశారు ఇందాక ప్రశ్నకి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మూసాపేట గ్రామం నుంచి పంపించేశారు ఎం నరేష్ మెర్సి విజయ్ అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నందిపేట నిజామాబాద్ నుంచి పంపించేశారు, సార్ ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తాయి అసలు? నాకైతే అర్థం కావట్లేదు అంటున్నారు నందిని నరేష్. వస్తాయి భయ్యా, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది, కాకపోతే కాస్త మనం ఉపయోగించాలి మన మెదడుని, అదన్నమాట సంగతి. నెక్స్ట్ ఏను హేమంత్ గారు పంపించేశారు రైట్ ఆన్సర్ పంపించేశారు, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నెక్స్ట్ హాయ్ నమస్తే, మనసు మనసే కార్యక్రమంకి వెల్కమ్ అంటున్నారు రఘువీర్ సింగ్ సుగ్నా బాయ్ అండ్ కో ఫ్యామిలీ, బట్ మన ప్రశ్నకి సమాధానం ఏది సార్? కనకారావు గారు పంపించేశారు పెడర నుంచి రైట్ ఆన్సర్ని. తదుపరి కబడ్డీ కబడ్డీ మూవీ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో సహా కలిపి, బట్ పేరు లేదు ఇక్కడ. నెక్స్ట్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించేశారు ఫస్ట్ ప్రశ్నకు రైట్ ఆన్సర్, సెకండ్ ప్రశ్నకి రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు పంపించేశారు రైట్ ఆన్సర్ అని. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మహమ్మద్ జనీద్దీన్ స్నేహబాను జనీద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్ అని. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించేశారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అని. కానూరు నుంచి తాతారావు గారు పంపించేశారు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పాలం పోల యాలగడ్డ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. తదుపరి ఎం మురహరి యశోద జానకి గారు పంపించేశారు రైట్ ఆన్సర్. గనగలు రామకృష్ణారెడ్డి గారు పంపించేశారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్, మై నేమ్ ఈస్ శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట జిల్లా నుంచి అని పంపించేశారు. సార్ ఆల్రెడీ జయప్రకాష్ రెడ్డి గారే డైలాగ్ చెప్పారు, నేనే చెప్పాను, బట్ అదే ఆన్సర్ పంపించారు మీరు నాకు, మన దానికి కావాల్సిన సమాధానం రాలేదు. నెక్స్ట్ హాయ్ అండ్ పంపించేశారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ ఫస్ట్ ప్రశ్నకి సెకండ్ ప్రశ్నకి కలిపి. గద్వాల్ జిల్లా ఎర్రమల్లి మండలం నుంచి పంపించేశారు కే పెద్ద నరసింహన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్ని. రాజోల నుంచి జయన్ గారు పంపించేశారు క్వశ్చన్ మళ్ళీ చెప్పండి సార్ అంటూ. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అన్వర్ సాబ్ మనసుకు మనసైకి స్వాగతం అంటున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అనుకో ఫ్యామిలీ. హాయ్ సార్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ని రఘుబీర్ సింగ్ గారు, అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, కబడ్డీ కబడ్డీ చిత్రానికి గాను సతీష్ వేగేష్ణ గారి ఈ చిత్రానికి మాటలు రాసిన వారు అయినారో తెలుసు కదా, మన శతమానం భవతి ఆ సినిమాకి డైరెక్టర్, అదనమాట సంగతి. మరి నెక్స్ట్ మరొక ప్రశ్న, యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు, ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? ప్రశ్న మరొకసారి, యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు, ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? తెలిస్తే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఎస్ఎంఐ వాట్సాప్ చేసేయండి 0866244814కి. ఇప్పుడు వస్తున్న ఈ సెపరేట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తావు, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అదన్నమాట సంగతి. పెద్ద పెద్దలందరూ పాటల్లో మామూలుగా చెప్పరు, మరి రకరకాలు చెప్తూ ఉంటారు. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏదేమైనా కానీ మీరు ఎంత అటెన్షన్ చేసుకుంటున్నారు, ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనస్సైలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, నూతి సత్యానంద హైదరాబాద్ నుంచి పంపించేశారు, ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కనకరా ఫ్రం పెట నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. తదుపరి వాసు ఫ్రం గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ మెర్సి విజయ, రాంగ్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న గారు, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రం కడప జిల్లా పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ అండ్ కో ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్. ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలం పోలయ్య గారు, రైట్ ఆన్సర్. హాయ్ ఎన్వర్ భయ్యా, హౌ ఆర్ యూ అంటున్నారు, ఐఎమ్ గుడ్ బ్రో. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. తో బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాశారండి డైలాగ్ అంటూ, రైట్ ఆన్సర్. తో నెక్స్ట్ అన్వర్జీ, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. తో దామర చిన్నమస్థాన్లో పెద్దమస్థాన్లో గారు పంపించేశారండి, రైట్ ఆన్సర్. తో ఎన్ హిమవంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. ఎం మురుహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్.

బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్రమ్ ఏకలవ్య నగర్ నుండి, రంగారెడ్డి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. తదుపరి డి అరుణ మోహన్ జీ అనుకో ఫ్యామిలీ, నారాయణపేట ఊట్కూరు నుంచి. రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి. టెంపర్ అంటూ, టెంపర్లో పాట వినిపిస్తే టెంపర్లో డైలాగ్ అయిపోతుందా భయ్యా? కానీ కాదుగా, ఆ హీరో గారు నటించేటువంటి చిత్రమే అదర్మణ సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, అరవింద సమేత వీరరాఘవ రెడ్డి ఇదన్నమాట సినిమా పేరు. ఈ డైలాగ్ రాసిన వారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ కూడా ఆయన అన్నమాట. అది విషయం. ఇదండి మరి ఈనాటి మనసును మనసై మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక మరొక మంచి పాట వినిపించేసి నేను కూడా మీకు బై బై చెప్పేస్తాను. నెక్స్ట్ మనం అంతా కలుసుకుందాం డ్యూయెట్ డ్యూయెట్ లవ్. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇంటి స్థలం పట్టా అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై అమరావతిలో ఈరోజు జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన సమీక్షించారు. ప్రక్రియను 7 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. తిరుపతి విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఈరోజు ఆయన వర్చువల్గా హాజరై సర్వీసులను ప్రారంభించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో స్వర్ణోత్సవ వేడుకల మాన్యుమెంట్ను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించనున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని స్వర్ణోత్సవ వేడుకలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ బ్యాంకు యూనియన్లు సమ్మె తలపెట్టిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు అడ్వైజరీ జారీ చేసింది. సమ్మె కారణంగా రేపు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని, అందువల్ల ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. విశాఖ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించనున్న అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూర్ ఆపరేటర్స్ ఏఐటీఓ 41వ జాతీయ సదస్సు కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఒక ప్రైవేట్ హోటల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరై మాట్లాడారు. డిఎస్సి నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. స్టూడియోల సమయం 8:07. మరి ఈ టైంలో మనమంతా డ్యూయెట్ డ్యూయెట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయెట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్ని. ఆ క్షణం వరకు కూడా తన ప్రాణంలో ప్రాణంగా నిలిచిపోయావు అంటూ ఆ ప్రేమను నింపుకున్న ఆ ప్రేమికులు ఈ నిమిషంలో తానే లేనంటే నమ్మడం కష్టం కదా. ఎందుకో తెలియని బరువుని ప్రేమగా మార్చి ఆ హృదయం నిండా తానే నిండి ఉన్నాక దాన్ని వదులుకోగలమా? పెంచుకోవడం తప్ప ఆ ప్రేమలో తాగున్న మాధుర్యం ఇవన్నీ మాటల్లో కన్నా ఒక పాటగా అయితే మరింత బాగుంటుంది. అందుకే మీకోసం బాడీగార్డ్ చిత్రం నుంచి ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. రోజు చూసే లోకమే, కానీ

ఈరోజు ఎందుకనో మరి కొత్తగా అనిపిస్తే, రోజు పూచే రోజా పూలే కానీ ఇప్పుడే ఎందుకో చాలా అందంగా కనిపిస్తూ ఉంటే, ఎందుకు కారణం మనలో కలిగిన ఒక మార్పే అంటారా. కానీ ఎందరో మాత్రం ప్రేమ అనే దోమ కుట్టినా కూడా ఇలాగే అనిపిస్తుందని శాస్త్రవేత్తలు సైతం చెప్పలేని ఈ నగ్న సత్యం గురించి ఎందరో కవులు ఏనాటి నుంచో చెబుతూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రేమికుడికి కూడా ఇంచుమించు ఇలాగే అనిపిస్తుందట. అదేంటో తెలియాలంటే మున్నా చిత్రం నుంచి ఈ పాటను వినాల్సిందే.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలను వింటారు.
1: ఇస్ బార్ కోయి రన్ నహీ ఆయేగా శిఫాలి వర్మా డాట్ బాల్ ఖేల్తీ హూ. ఇన్కే యాక్షన్ అన్లైక్ జైసే లెగ్ స్పిన్నర్స్ కా యాక్షన్ హోగా థోడా సా.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. సురక్షితమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. వార్తల వివరాలు. సురక్షితమైన భద్రమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. వసుదైవ కుటుంబకం భారతదేశపు విధానమని చెప్పారు. ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆయన కోరారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున ఇందులో పాలు పంచుకునేవారి సంఖ్య కూడా పెరుగుతున్నందున ఘర్షణల కన్నా సహకారానికి సుస్థిరతకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుణ్ణి చంద్రుడిపైకి పంపాలని భారత లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్, టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్ టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
2: పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా మారాలని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. స్వచ్ఛతా హీ సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి ఢిల్లీలో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుందని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హీ సేవ ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారాన్ని సేవా సంకల్ప స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం సానుకూల శక్తికి ప్రతీక అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా 50 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక పెట్టుబడుల లక్ష్యాన్ని కూడా సాధించే విధంగా ఇరు దేశాల వ్యాపార సంస్థలు కృషి చేయాలని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఇన్నోప్రోమ్ ఇండియా 2026 కో చైర్ ప్లీనరీ సెషన్లో రష్యాకు చెందిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీ కనోవ్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇరు

దేశాల అధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాల పనితీరుకు కొలమానంగా ఉంటాయన్నారు. ఫార్మస్యూటికల్స్, ఆటో విడిభాగాలు, ఆహార ఉత్పత్తుల రంగాలలో రష్యాకు భారతదేశ ఎగుమతులను విస్తరించే అవకాశాలను పీయూష్ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో తయారీని చేపట్టేందుకు ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక కారిడార్లను ఉపయోగించారు.

0: భారత ప్రధాన న్యాయమూర్తి సిజెఐ సూర్యకాంత్, జస్టిస్లు జయమాల్య బాగ్చి, వీమోహన్లతో కూడిన ధర్మాసనం ఒక ఎన్జీఓ దాఖలు చేసిన ఈ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత్ ఆస్ట్రేలియా దేశాల నౌకాదళాల మధ్య సహకారం, పరస్పర కార్యాచరణను బలోపేతం చేసే మార్గాలపై చర్చించేందుకు భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సిడ్నీలో ఆస్ట్రేలియా ఫ్లీట్ కమాండర్ రియల్ అడ్మిరల్ అనితా విలియమ్స్ను కలిశారని భారత నౌకాదళం తెలిపింది. ద్వైపాక్షిక సముద్ర రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే భారత నౌకాదళ అధిపతి పర్యటన లక్ష్యంగా పేర్కొంది. అదేవిధంగా న్యూజిలాండ్లో సీనియర్ నౌకాదళం రక్షణ అధికారులతో భారత నౌకాదళ అధిపతి సమావేశమై శిక్షణ, సమాచార మార్పిడి, కార్యాచరణ సహకారంపై చర్చించనున్నారని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగానికి, పౌర విమానయాన రంగానికి మధ్య అనుసంధానం ఉందన్నారు. పరస్పరం ఈ రెండు రంగాలు అభివృద్ధి సాధించేందుకు అవకాశాలున్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: టూరిజం ఇస్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. ఎవ్రీ ఫ్యూ 100 కిలోమీటర్స్ ఆర్ ఫుడ్ చేంజెస్, ఆర్ లాంగ్వేజ్ చేంజెస్, ఆర్ ఆర్కిటెక్చర్ చేంజెస్, ఆర్ ఫెస్టివల్స్ చేంజ్, ఆర్ ల్యాండ్స్కేప్స్ చేంజ్. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
0: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు నగరంలో డ్రోన్లు, ఇతర చిన్నపాటి వైమానిక పరికరాల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. బ్రిక్స్ సమావేశం కోసం చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ నెల 11 నుండి 13 వరకు రాష్టపతి భవన్, రాష్టపతి భవన్ మ్యూజియం, అమృత్ ఉద్యానంలో కూడా ప్రజల సందర్శనాలు రద్దు చేస్తూ వాటిని మూసివేస్తారని రాష్టపతి సచివాలయం తెలిపింది. అలాగే ఈ శనివారం రాష్టపతి భవన్ ప్రాంగణంలో జరగాల్సిన చేంజ్ ఆఫ్ గాడ్ కార్యక్రమం కూడా జరగదని పేర్కొంది. మహిళల ఆసియా కప్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టపోయి 49 పరుగులు చేసింది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ ఓడించి సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఇక గ్రూప్ బిలో శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. భారత పర్యటనలో ఉన్న షియా ఇస్మాయిలీ ముస్లింల యాభివ ఆధ్యాత్మిక నాయకుడు, ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చైర్మన్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, యువత, మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చించారు. ఇదిలా ఉండగా ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్లతో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3 నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,764 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 138 పాయింట్ల లాభంతో 74,902 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు లాభపడి 23,477 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.44 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సురక్షితమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత

రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: FM 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ 101.3 మనమున్నాం డ్యూయెట్లో. సాయంకాల సమయంలో చినుకులు వర్షించే సమయానికి ఇరువురు కలిసి నడుస్తూ ఉంటే ఆ వీచే చల్లగాలికి ప్రాణం జివ్వమని అనిపించదా? వయసు ఉరకలేస్తూ ఉంటే, మనసు ఉప్పొంగుతుంటే తన చూపుల నుండి వచ్చే ఆ వెచ్చదనానికి మంచువైనా కరిగిపోదా? అలాగే ఈ ప్రేమికుల ప్రయాణం కూడాను. ఇదేంటో తెలియాలి అంటే వాలి చిత్రం నుంచి ఈ పాటను వినాల్సిందే.
1: January 7th, 1903. January 7th, 1920. September 7th, 1920.

0: ఒకరోజు మౌతాలని ప్లే చేస్తుంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసినకేమంటారంటే? నాకు అబద్దలాట నచ్చదు.
1: చాలే ఊరుకోండి.

0: విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసు అని చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
1: నన్నో ఆ రోజు రొమాన్స్ జరిగింది,
0: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగింది.
1: అవును.
0: ఎలా?
1: తను మౌతార్కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ఆశ్చర్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న డ్యూయెట్లో చరిత్రలో కొన్ని కొన్ని చిత్రాలు, కొన్ని కొన్ని పాటలు చాలా గొప్పగా నిలిచిపోతూ ఉంటాయి. కానీ కొన్ని పాటల వల్ల మాత్రమే ఆ పాటలే చరిత్ర సృష్టిస్తాయి. అందులో ఇప్పుడు మనం వినబోయే ఈ పాట కూడా అటువంటిదే. రోజా చిత్రం నుంచి వచ్చినటువంటి ఈ మెలోడియస్ సాంగ్ మీకోసం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 9:03. మరి ఈ టైంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకు సరాబోతున్న గీతాలు జగదేక వేడు, అదిలోక సుందరి మరియు డ్యాన్స్ మాస్టర్ ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మధుర స్వరాలలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు ప్రేమించి పెళ్ళాడు మరియు శ్రీవారికి ప్రేమ లేక ఈ మూవీస్ నుంచి ఈ మధుర స్వరాలు మీకోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తార్చ్యం చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 10:00. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలను వింటూ ఆనందించే ఈ సమయమే కదా మన ఈ వినిపించిన రాగాలే సమయం. మరి ఇక ఆలస్యం కాకుండా ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలే కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు ఆమె ఎవరు మరియు జింబో, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు నిర్దోషి మరియు చెల్లెలి కోసం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు దసరా బుల్లుడు మరియు గౌరీ. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు న్యూస్ని హిందీ వింటారు.
1: షిఫాలి పిచెస్ ఇట్ షార్ట్ అండ్ షోన్ హ్యాస్ టు చెక్ హిస్ హర్ షాట్ అండ్ షీ ప్లేస్ ఇట్ టువర్డ్స్ మిడ్ వికెట్ అండ్ షీ విల్ గెట్ ఓన్లీ వన్ ఫర్ దాట్ అండ్ నౌ ఫహీమా ఈజ్ ఆన్ స్ట్రైక్. So after 18 overs, Bangladesh are 98 for the loss of 5 wickets.